ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్విన మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 15వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు విందాం.

భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి, యువతకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు

1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన అబ్దుల్ కలాం గారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నత స్థాయికి ఎదిగారు. తన ప్రతిభతో భారతదేశ అంతరిక్ష క్షిపణి రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2002లో భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా విద్యార్థులతో మమేకమై వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. పెద్ద కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలని సందేశమిచ్చారు.

ఐఎస్ఎల్వి కాన్ఫిగరేషన్ పరిణామంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. స్వదేశీ గైడెడ్ క్షిపణులను అభివృద్ధి చేసే బాధ్యతలతో పాటు అగ్ని పృథ్వీ క్షిపణుల అభివృద్ధి కార్యాచరణలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను ఆయుధాలుగా మార్చడం, భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా మార్చిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహించడం వంటి ఘనతలు కూడా ఆయనకే దక్కుతాయి. ఆయన భారతదేశంలోని అత్యంత విశిష్ట శాస్త్రవేత్తల్లో ఒకరుగా నిలిచారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. గ్రామీణ మహిళల కృషిని గుర్తించడం, వారి హక్కులను, అభివృద్ధి, సాధికారతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

దేశంలో గ్రామీణ మహిళలు కుటుంబ నిర్వహణతో పాటుగా వ్యవసాయం, పశుపోషణ, చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పొలాల్లో విత్తనాలు నాటడం నుంచి పంటను ఇంటికి చేర్చడం వరకు రైతులకు తోడుగా ఉంటున్నారు. కుటుంబ అవసరాలను చూసుకుంటూనే కుటుంబ ఆదాయం పెరగడానికి కూడా కృషి చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది మహిళలు ఇప్పటికీ సరైన విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వనరులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి మహిళలకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో అవసరం.

మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడుతున్నాయి. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు అభివృద్ధి చెందితే గ్రామాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ మహిళల కష్టాన్ని గౌరవించడం, సేవలను గుర్తించి వారి అభివృద్ధికి సహకారం అందించడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం.

మీరింతవరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ పచ్చా పెంచలయ్య గారు.
1: దేహమందు జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతున్న ఎప్పుడే విఘ్న తిరిగి ప్రాకులాడవలెను పరలోక ప్రాప్తికై ఆరిపోయినాక ఆశలేలా. ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనం ఈ జన్మలో మానవ దేహంతో జన్మించినామనేది అక్షర సత్యం. ఇతర ప్రాణులకు మనిషికి కలిగిన ఏకైక తేడా ఆలోచన శక్తి మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు జంతువులకు మనకు సర్వసాధారణమే. ఇది జగమెరిగిన నిత్య సత్యం. అంత దుర్లభమైన మానవ జన్మను మనం పొందగలిగి దానిని ఆసరా చేసుకుని పైన ఉదహరించిన రీతిలో దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా ఏది మంచో ఏది చెడో, ఏది అవసరమైనదో ఏది అనవసరమైనదో, ఏది ఆవశ్యకమైనదో ఏది విడిచిపెట్టదగినదో, ఏ పని మనల మున్ముందు జన్మలలో దైవ సాన్నిధ్యాన్ని చేరుస్తుందో, ఏది చేర్చలేక మరలా మరలా ఈ జీవన్మరణ చక్రంలో పడవేసి ఈ జీవికి విశ్రాంతి లేకుండా చేస్తుందో తెలివిగా ఆలోచించి ఆ బాటన నడవగలిగితే ఈ జీవితానికి పారమార్థికం లభిస్తుంది. అలా కాక ఇక ఇంతకంటే సుఖం లేదు. ఇప్పుడే ఈ దేహమున్నంతలోనే సర్వసుఖాలు అనుభవించాలి, ఆనందాలలో మునిగి తేలియాడాలి. ప్రక్కవారు ఎలా పోతే నాకేమి, ఏమైపోతే నాకేమని విషయవాంఛలలో మునిగిపోయామో నీవు ఆరా తీరా తెలుసు.

0: కొని ఏమి పోగొట్టుకున్నామా, దానిని ఎలా సరిచేసుకోవాలా అని వెంపర్లాడే లోపల బొందిలో జీవి వెళ్ళిందనుకో, నీ తాపత్రయమంతా తాటాకుల మంటల తక్షణం ఆరిపోయి తనువు ధరణిలో కూలిపోతుంది. అలా కాకముందే పరమేశ్వర సాన్నిధ్య ప్రాప్తికై పుణ్యం మూటగట్టుకోవాలి. అప్పుడు ఇక నీవు చేసేదేమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు, అంగలార్చడం అయ్యోని అనడం తప్ప. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ దేహం శాశ్వతమైంది కాదు. శతమానం భవతి శతాయుష్ అని నానుడి ఉందిగాని దానిని నమ్మశక్యంగాని కలికాల జీవనంలో మనం యాత్ర సాగిస్తున్నాం. బాల్యమని లేదు, యవ్వనమని లేదు, వృద్ధాప్యమని లేదు, తుదకు అవసానమని లేదు. ఏ క్షణంలోనో ఏ ప్రాంతంలోనో ఏ నెపంతోనో ఈ జీవి ఈ దేహాన్ని వదిలి వెళ్ళికిపోవడం ఖాయం. అలాంటి అస్థిరమై ఇప్పుడో ఇక కాసేపటికో పగిలిపోయే నిగనిగలాడి మురిపించే నిండు సంతోషాన్ని కలిగించే నీటి బుగ్గ లాంటి జీవితాన్ని నమ్ముకుని ఇదే స్థిరము, ఇదే శాశ్వతమని, ఇదే ఖాయమైనదని చేయగలిగిన చేయవలసిన ధర్మకార్యాలను వదిలి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏ ఘడీలో ఎగిరిపోతామో తెలియని నీకు ముందు జన్మకు సంపాదించుకోవలసిన పారమార్థిక సంపాదన ఎప్పుడు వీలవుతుందో ఆలోచించు. వీలు కానే కాదు. కావున ఊహ తెలిసినప్పటి నుండి ధర్మ మార్గం మీద గుర్తిరిగి అందులో ప్రయాణించడానికి సర్వశక్తులుడ్డి సర్వవేళలా ప్రయత్నిస్తే తప్పక మరలా ఈ జన్మ నీకు దొరకదు, దొరకదు, దొరకదు. కావున నమ్మకం లేని నాటకానికి నమ్మకాన్ని ఆపాదించుకుని నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా వారు, నా ఆస్తి, నా అంతస్తు అని విర్రవేగడం మానేసి దైవ చింతనతో ధర్మ మార్గంలో నడవడం ఎంతో ముదావహం. దానికై అందరం శ్రమిస్తూ ఈ ఇహలోక జీవితాన్ని వెళ్లదీయాలని మనచ వాచ కర్మణ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.

పాలీ హౌస్ లలో కార్నేషన్ పూల సాగు గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో వలలను ఊతమివ్వడానికి వాడుతూ ఉన్నారు. వీటిని 4-5 వరుసల్లో వెయ్యాలి. మొదటి వరుస నెట్ను మొక్కలను బెడ్లలో నాటక ముందే వెయ్యాలి. అలాగే మెయిన్ ఫ్రేమ్ కూడా ఎల్ యాంగిల్స్ లేదా పైపుల ద్వారా మెయిన్ ఫ్రేమ్ ను తయారు చేసుకోవచ్చు. బెడ్ తయారీ విషయానికి వస్తే, బెడ్ తయారీకి ముందే చదరపు మీటరుకు 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 150 గ్రాముల పొటాషియం సల్ఫేటు, 50 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్లను మీడియాతో బాగా కలపాలి. వీటితో పాటు అజోస్పైరిల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, వాము 1 కిలో చొప్పున 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేసి బాగా కలుపుకోవాలి. ఉత్తరం దక్షిణ దిశల్లో తయారు చేసిన బెడ్లలో కార్నేషన్ బాగా ఎదుగుతుంది. ఈ దశల్లో బెడ్లు వేస్తే పంట ఉత్తర దిశగా ఎక్కువగా వంగుతుంది. 75 నుంచి 100 సెంటీమీటర్ల వ్యాసార్థం, 30 నుంచి 45 సెంటీమీటర్ల ఎత్తు, 25 మీటర్ల పొడవు మించకుండా పొడవున్న బెడ్లను తయారు చేయాలి. బెడ్ల మధ్య 45 నుంచి 50 సెంటీమీటర్ల దూరం వదిలివేయాలి. కార్నేషన్ మొక్కలు నాటే విషయానికి వస్తే, మార్కెట్ ను బట్టి మొక్కలు నాటుకోవాలి. 3 నుంచి 4 నెలలకు ఒకసారి దశల వారీగా నాటితే మార్కెట్ ను అందుకోవాలి.

వచ్చు. మొక్కలు నాటే ముందు డ్రిప్ లైన్లు వేసుకోవాలి. నాటే ముందు బెడ్లను ఒక మాదిరిగా తడిగా ఉంచాలి. లీటర్కు 2 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ లేదా కాపర్ ఆక్సైడ్లతో డ్రెంచింగ్ చేయాలి. సాయంత్రం పూట మొక్కలు నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు, వరుసల మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. చదరపు మీటర్కు 30 నుంచి 33 మొక్కలు ఉంటాయి. సాధారణంగా 4 నుంచి 6 వరుసల్లో మొక్కలు నాటుకోవాలి. వేర్లు దెబ్బతినకుండా పాలీ బ్యాగులు ట్రేలలో నుంచి తీసి నాటుకోవాలి. కొంత వేరు వ్యవస్థ భూమి పైకి ఉండేలా చూస్తూ పైపైన మొక్కలు నాటుకోవాలి. లోతుగా నాటితే వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. గ్రో బ్యాగ్ పద్ధతిలో సాగు విషయానికి వస్తే ఇది కొత్త పద్ధతి. ఎక్కువ కాలం మన్నే 16 గేజ్తో తయారు చేసిన జీఐ వైర్ను పొడవుగా వ్యాసార్థానికి నైలాన్ థ్రెడ్స్ వాడి నెట్టింగ్ చేసుకోవచ్చు. 3 వరుసల్లో కింది నెట్టు వరుస 7.5 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్లు, మధ్య నెట్లయితే 10 ఇంటూ 10 సెంటీమీటర్లు లేదా 12.5 ఇంటూ 12.5 సెంటీమీటర్లు, అలాగే పై నెట్ అయితే 15 ఇంటూ 15 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కలు పెరిగే కొద్దీ 20 సెంటీమీటర్ల దూరంలో 2, 3, 4 లేయర్లు వేయాలి. ఇదే వ్యాసార్థంలో రెడీమేడ్ నెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కలుపు నివారణ విషయానికొస్తే పంట మొదటి దశలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. చేతితోనే కలుపును తీసుకోవాలి. దీంతో నేల సైతం వదిలై గాలి, పోషకాలు, నీరు మొక్కల వేర్లకు బాగా అందుతాయి. మొక్క మొదట్లో వంగిపోకుండా వల పరిధిలోని విస్తీర్ణంలో పెరిగేందుకు నాణ్యమైన ఎక్కువ పూల దిగుబడికి పించింగ్ చేయాలి. కొన్ని రకాలకు పించింగ్ అవసరం ఉండదు. అయితే శాఖ్యోత్పత్తి ఎక్కువ కొమ్మలు ఏర్పడడానికి వాటిలో పించింగ్ ను చేయాలి. మొక్కలు నాటిన 3-4 వారాల తర్వాత పించింగ్ మొదలు పెట్టాలి. 1.5 పించ్ పద్ధతిలో సంవత్సరమంతా పూలు రావటానికి ఈ పద్ధతిని వాడతారు. 4-5 పక్క కొమ్మలు వచ్చేటట్లు ప్రధాన కాండాన్ని తొలగించాలి. ఈ కొమ్మలపై 5-6 జంటల ఆకులు అభివృద్ధి చెందిన తర్వాత సగం పక్క కొమ్మలను కత్తిరించి వేయాలి. ఈ పద్ధతిలో పూల సరఫరా నిర్విరామంగా ఉంటుంది. అయితే మొదటి పంట నాణ్యత తగ్గుతుంది. డబుల్ పించ్ రకంలో ఈ పద్ధతిలో మొదటి ప్రధాన కాండాన్ని తుంచివేసి ఆ తర్వాత ఏర్పడే పక్క కొమ్మలు 6 నుంచి 8 సెంటీమీటర్లు లేదా 5 నుంచి 6 జంట ఆకులు ఏర్పడినప్పుడు వాటన్నింటినీ తొలగించాలి. ఈ పద్ధతిలో ఎక్కువ సంఖ్యలో పూలు ఏర్పడే కొమ్మలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఆయా కొమ్మలపై ఏర్పడే పూల నాణ్యత తక్కువవుతుంది. కొమ్మలు బలహీనంగా ఉంటాయి. సాధారణంగా చాలా వరకు ఈ పద్ధతిని పాటించరు. అనవసరపు 2వ తరం కొమ్మలపై పూల కాండము 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఎదిగినప్పుడు మాత్రమే తొలగించాలి. మొగ్గల తొలగింపులో స్టాండర్డ్ స్ప్రే రకాలలో మొగ్గల తొలగింపును చేయాలి. స్టాండర్డ్ స్ప్రే రకాలు పక్క మొగ్గలు ఏర్పడిన వెంటనే తొలగించాలి. కాండం ఆకులు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. చివరి పువ్వు మొగ్గ కింద నుంచి 6 కణుపుల వరకు పక్క మొగ్గలను తీసేస్తే ప్రధాన కాండం మొగ్గలు అభివృద్ధి చెందుతాయి. స్ప్రే రకాలలో పక్క మొగ్గలు అభివృద్ధి చెందడానికి ప్రధాన పువ్వు మొగ్గను తీసివేయాలి. కార్నేషన్ లో క్యాలిక్స్ పగిలి పూల నాణ్యత తగ్గుతుంది. క్యాలిక్స్ బ్యాండింగ్లలో పువ్వు మొగ్గ విచ్చుకోవడానికి మొదట్లో క్యాలిక్స్ చుట్టూ రబ్బర్ బ్యాండ్ లేదా ప్లాస్టిక్ టేపును ఉంచాలి. వృద్ధి నియంత్రకాల వాడకంలో కార్నేషన్లో వృద్ధి నియంత్రకాలను వాడి పూల ఉత్పత్తిని పెంచవచ్చు. మొదటి పించ్ సమయంలో ఒకసారి పక్క కొమ్మలు 8 నుంచి 10 సెంటీమీటర్లు పొడవున్నప్పుడు మరోసారి 10 ppm చొప్పున జిప్పరిక్ ఆమ్లము పిచికారీ చేస్తే పూలు త్వరగా ఏర్పడతాయి. అలాగే పొడవైన కాండం కూడా ఏర్పడుతుంది. క్లోర్ మెక్రాట్, డై అమైనోజైడ్ వంటి వృద్ధి నిరోధకాలు వాడాలి. సస్యరక్షణ విషయానికొస్తే హరిత గృహాల్లో సరైన గాలి అందుబాటు, బెడ్లు, పనిముట్లు, కూలీలు, సరైన పరిశుభ్రత గనక పాటిస్తే పురుగులు తెగుళ్లు చాలా వరకు తగ్గుతాయి. కోత విషయానికొస్తే కార్నేషన్ మొక్క నాటిన 105 నుంచి 120 రోజుల్లో చాలా కార్నేషన్ రకాల్లో పూలు కోతకొస్తాయి.

రకాన్ని బట్టి మార్కెట్ డిమాండ్ బట్టి పూలను తీసుకోవాలి. మొగ్గ పరిమాణం, పువ్వు రేకుల వృద్ధిని బట్టి కోత దశను నిర్ణయించుకోవాలి. దూర మార్కెట్లకు వాణిజ్య పరంగా ఇది సరైంది కాదు. ఒకసారి పూలు కోసిన తర్వాత ఇతర పూలు తెరుచుకోవు. కోత పద్ధతిలో ఉదయం పూట పూలను కోసుకోవాలి. ప్రతి 2 రోజులకు ఒకసారి తెంపాలి. కోసిన వెంటనే పువ్వు చివరను నీటిలో లేదా ప్రిజర్వేటివ్ ద్రావణంలో ఉంచాలి. 1 లీటర్ నీటిలో 1 మిల్లీలీటరు సోడియం హైపోక్లోరైడ్ ను కరిగించి ప్రిజర్వేటివ్ ద్రావణం తయారు చేసుకోవచ్చు. స్టాండర్డ్ రకాల కంటే స్ప్రే రకాలలో ఎక్కువ పూలు వస్తాయి. స్టాండర్డ్ రకాల్లో సంవత్సరానికి 1 మొక్కకు 8 నుంచి 12 పూలు వస్తాయి. స్టాండర్డ్ కార్నేషన్ రకాల్లో చదరపు మీటర్ కు 300 నుంచి 350 పూలు, స్ప్రే కార్నేషన్ రకాల్లో 250 పూలు వస్తాయి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: నేషనల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది సరస్ మేళా వల్ల డ్వాక్రా సంఘాలకు వస్తుంది. ఒక మహిళ తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, గ్రామీణ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఉత్పత్తిని సరస్ లో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి

0: రేకులువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
1: ఎలక్షన్ ఆఫీసర్ 16-10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18-10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ని 19-10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28-10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29-10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30-10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూటీ మేయర్ తర్వాత డిప్యూటీ చైర్పర్సన్ జరగాలి.
0: ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నిన్నో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీదేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సమరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌలి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.

భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పొక్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొండ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం నవరాత్రి సమ్మోహనం కామితార్థ ప్రధాయిని కాత్యాయని సమర్పణ సీతామాలక్ష్మి గారు. అనంతరం వింటారు పచ్చదనం పరిశుభ్రత, ఈ అంశం గురించి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం. తర్వాతగా లలిత గీతాలు వింటారు.

8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:05 సముద్ర తీర కథలు వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కూర్న సినీ గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. వీటితో పాటుగా యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు.

కిసాన్ వాణి వింటారు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు విందాం. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు, ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి బంగాళపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేలోని కుషోక్ బకుల రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధి

0: దీన్ని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके माटी के स्वास्थ्य खराब कर.
0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ధ స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమో

0: పాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్ లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పథకాలు గెలుచుకుని భారత్ పథకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సింహపురి సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. ఎస్పీ అజితా వేజెండ్ల పోలీసు అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తూనే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలన్నారు. పోలీసు బందోబస్తు, ముందస్తు చర్యలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలోని హోటళ్లు, అతిథి గృహాలు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, హోంస్టేలు, ప్రార్థనా స్థలాలు, ఇతర సంస్థల నిర్వాహకులు వారి వద్ద బస చేసే ప్రతి విదేశీయుడి వివరాలను నిర్దేశిత ఫారం 3లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల తెలియజేశారు. వివరాలు నమోదు చేయని సంస్థల యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సీఎం చంద్రబాబు 50,000 కోట్ల రూపాయల మంజూరు చేశారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో కేటాయించలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. బుధవారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని 9 డివిజన్లలో 4 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో శరవేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. నెల్లూరులో ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సంగం బ్యారేజ్ నుంచి నీరు ఇప్పిస్తామన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరో డిఎస్సీ ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం జిల్లాల వారీగా ఖాళీ పోస్టులను తెలుపుతూ మరో ప్రకటన జారీ చేసింది. జిల్లాలో 184 పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 65, ఎస్జీటీలు 100, ప్రత్యేక విద్యా బోధనకు స్కూల్ అసిస్టెంట్ 8, ఎస్జీటీలు 11 చొప్పున ఖాళీ ఉన్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా ప్రతి అధికారి సిబ్బంది

0: కృషి చేయాలని జేసీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిషనర్ వైవోనందన్ తో కలిసి రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. పోలింగ్ బూత్ల నిర్వహణ, ఓటర్లకు అవగాహన తదితర కార్యక్రమాలు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటింగ్ శాతం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఒక చేత్తో నిమిషంలో 413 పంచులు కొట్టిన కరాటే మాస్టర్ షేక్ ఇబ్రాహీం అమెరికా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ రికార్డ్ సర్టిఫికేట్ ను బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్లా నుంచి అందుకున్నారు. జిల్లాలో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వరి ఆలయంలో 4వ రోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణగా దర్శనమిచ్చారు. నవాబన్న పూజ, చండీ హోమాలు జరిగాయి. నెల్లూరు గ్రామదేవత ఇరుకళ్ళల పరమేశ్వరిని భవానీగా అలంకరించారు. కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. స్టౌన్హౌస్ పేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చారు. ఇంతవరకు సింగపూరి సమాచారం విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు శుభోదయం, సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వరార్చన.

మీరు ఇంతవరకు స్వరార్చన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నవరాత్రి సమ్మోహనం కామితార్థ ప్రధాయని కాత్యాయని సమర్పణ సీతామాలక్ష్మి గారు.

హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనదిగా విజయదశమి లేదా దసరా పండుగ. దీనికి విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఇలా చెప్తారు, రాక్షసులపై దైవశక్తి సాధించిన విజయంగా విజయదశమి అని చెప్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణునిపై విజయం సాధించినది, మహాభారతంలో పాండవులు వనవాసానికెళ్తూ తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుంచి తిరిగి తీసుకున్నది ఈ విజయదశమి నాడే అని, అలా విజయం సాధించారని, అందుకని ఈ దశమిని విజయదశమి అంటారని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనా, ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలలో కాత్యాయని అమ్మవారిని నవదుర్గలలో ఒక అవతారంగా పూజిస్తారు. ఈ దేవి ఎరుపు వర్ణంతో శోభిస్తూ జ్ఞానం మరియు ధైర్యానికి ప్రతీకగా పూజిస్తారు. శాక్తీయ మతంలో ఒక యోధాశక్తిగా పూజిస్తూ దుర్గాదేవి యొక్క ఉగ్రరూపాలైన భద్రకాళి, చండికలతో సంబంధం గల దేవతగా చెప్తారు. ఇంకా ఈ దేవిని ఇలా ప్రార్థిస్తారు, అంబా సంభవి చంద్రమౌళిరబలాపర్ణావుమా పార్వతీ కాళీ హైమవతి.

మహిషాసుర వధలో దుర్గాదేవికి సహాయం చేసినట్లుగా ఒక కథ ప్రచారంలో ఉంది. మొదటగా కాత్యాయని దేవి గురించి యజుర్వేదంలో తైత్తిరీయారణ్యకంలో చెప్పబడింది. దేవతల యొక్క ఆకస్మిక కోపం నుండి పుట్టిందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ దేవి సాహస కృత్యాలు దేవీ భాగవత పురాణంలోను, దేవీ మహాత్మ్యంలోను, మార్కండేయ పురాణంలోనూ చెప్పబడ్డాయి. మన పురాణాలలో ప్రస్తుతం ఈ దేవి గురించి ఎలా చెప్పబడిందంటే, కాత్యాయన మహర్షి కుమార్తె అనియు, దేవతల మిశ్రమ శక్తుల నుండి సృష్టించబడింది అని చెప్తారు. ఈమెను ఇంకా ఇలా వర్ణిస్తారు కవులు. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవీ దానవఘాతిని, రాక్షసులను సంహరించే శక్తిగా కొలుస్తారు. వామన పురాణం ప్రకారం దేవతల సమ్మిళిత శక్తుల నుంచి ఆమె సృష్టించబడింది అని, దేవతలకు మహిషునిపై కల కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైందని, ఆ కిరణాలు కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పడ్డాయని, ఆ ముని ఆ కిరణాలకు సరైన రూపం ఇవ్వగా కాత్యాయనీ దేవి రూపంలో వ్యక్తమైందని చెప్పబడింది. ఇంకా ఇలా చెప్పడం జరిగింది. ఆదిపరాశక్తి యొక్క సృష్టి గురించి చాలా విపులంగా తెలియజేయబడింది. మహిషాసురుని వల్ల దేవతలు కష్టాలు పడుతూ ఉన్నప్పుడు వారంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళగా, ఆతని ఆజ్ఞపై శివుడు బ్రహ్మాది దేవతలు వారి కళ్ళ నుండి, ముఖాల నుండి అగ్రిజ్వాలలు విడుదల చేయగా, వాటి నుండి కాత్యాయనీ దేవి ప్రత్యక్షమైనట్లుగా తెలియజేస్తోంది. ఆమె రూపం ఎలా ఉంది అంటే, 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ, త్రినేత్రయై, నల్లని కేశాలతో 18 చేతులు కలిగి ఉంటుంది. ఈమెకు శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్ని బాణాన్ని, వాయువు విల్లు, సూర్యుడు అమ్ముల పొదిని, ఇంద్రుడు పిడుగు, కుబేరుడు గద, బ్రహ్మ జపమాల, నీటికుండ మరియు కాళం. కాళం అంటే ఒక వాయిద్య విశేషం బూర అని చెప్పడం జరిగింది. కవచం ఖడ్గం, విశ్వకర్మ యుద్ధం చేసే గండ్రగొడ్డలి మరియు ఇతరములైనటువంటి ఆయుధాలను ఇచ్చారు. ఇలాంటి ఆయుధధారిణి అయిన కాత్యాయని దేవిని దేవతలంతా స్తుతించారు. ఆమె మహాసౌందర్యవతి, గొప్ప తేజస్సుతో ఉంటుంది. దేవతల ప్రార్థనపై యుద్ధరంగానికి వెళ్ళింది కాత్యాయని దేవి. రాక్షసులంతా ఈమె సౌందర్యానికి ముగ్ధులై తమ రాజైన మహిషాసురునితో ఈమె అందం గురించి పొగడ్డం జరిగింది. మహిషాసురుడు యుద్ధానికి వెళ్ళి ఆమెను చూసి చూడగానే మోహపరవశుడై ఆమెను పొందాలనుకుంటాడు. అతనికి కాత్యాయని దేవి ఇలా సమాధానమిస్తుంది, నన్ను యుద్ధంలో గెలుచుకో అని షరతు పెట్టింది. వారిరువురికి భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుడు మహిష రూపంలో రాగా, దుర్గాదేవి సింహవాహిని అయి ఒక్క ఉదుటున మహిషునిపై దూకి తన చేతనున్న ఖడ్గంతో ఆ రాక్షసుని తల నరికి వేసింది. నాటి నుండి ఈ కాత్యాయనీ దేవి మహిషాసుర మర్దిని అయి దేవతలందరి చేత పూజలందుకుంటోంది. మహిషుని వధానంతరం దేవతలంతా జయ జయధ్వానాలతో మహిషాసుర మర్దిని స్తుతించారు. ఈ కథ వరాహ పురాణం, దేవీ భాగవత పురాణాలలో చెప్పబడింది. శ్రీరాముడు రావణ వద్ద గావించినప్పుడు కాత్యాయని దేవిని స్తుతించినట్లుగా ఇలా ఉంది. శ్రీరామ ఉవాచ, నమస్తే త్రిజగద్వందే సంగ్రామే జయదాయిని, ప్రసీద విజయం దేహి కాత్యాయని నమోస్తుతే.

నమోస్తుతే. ఈ కాత్యాయని దేవి వ్రతాన్ని ఎవరెవరు చేశారు, ఎందుకోసం చేశారు అంటే మన పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. ద్వాపర యుగంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వివాహం చేసుకొనడానికి ఈ వ్రతం చేసినట్లుగా చెప్పబడింది. భాగవతం దశమస్కందంలో కూడా 22వ అధ్యాయంలో కాత్యాయని దేవి వ్రతం గురించి విపులంగా తెలియజేయబడింది. నందగోకులంలోని వివాహితులైన యువతులు అంటే గోపికలు కూడా శ్రీకృష్ణుణ్ణి తమ భర్తగా పొందడానికి ఈ వ్రతం చేసినట్లుగా తెలియజేస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో నాయిక అయిన గోదాదేవి ధనుర్మాసంలో 30 రోజులు 30 పాసురాలతో పూజించి శ్రీరంగనాథుణ్ణే భర్తగా పొందాలని ఈ వ్రతం చేసినట్లుగా తెలియజేస్తోంది. భాగవతం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్తారు. గోదాదేవి ఒక దివ్య నాయిక. లక్ష్మీనారాయణుల సంబంధం వలె జన్మజన్మల బంధం గోదాదేవికి గత జన్మ స్మృతులు తనను వెంబడించగా శ్రీరంగనాథుడే తనకు భర్తగా కావాలనే కాంక్షతో కాత్యాయనీదేవి వ్రతం ఆచరించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుల ప్రణయం రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని తలపించే ఈ గోదాదేవి ప్రేమ గురించి తెలియజేసే ఈ పద్యం మనల్ని కూడా ఆమె ప్రేమతత్వంలో ఓలలాడిస్తుంది. ఆలకించండి ఈ పద్యాన్ని. శ్రీరమానాథ నీ చెలిమి కోరుట కన్న చెలువం

తను సాఫల్య గరిమగలదే అంటూ తాను వలచి వలపించుకున్నది గోదాదేవి. ఇలా గోదాదేవి శ్రీరంగనాథుని పరిణయమాడి తరించింది. ఇలా తరించడానికే ఈమె కాత్యాయనీదేవి వ్రతం చేసినట్లుగా మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సాంస్కృతికంగా వికాసం చెందిన వారు నాగరికులు. పట్టణాల్లో ఘనంగా దేవీ పూజలని, దేవీ నవరాత్రులని ఉత్సవాలుగా చేసుకుంటారు. మరి జానపదులైన గ్రామీణులు తమ శక్త్యానుసారం తమదైన శైలిలో జాతరలు, కొలుపులు పేరిట గ్రామదేవతలను పూజిస్తారు. గ్రామంలో ఉన్న గ్రామీణులు ఎలా పూజిస్తారంటే, అమ్మ కమక్షమ్మ తీరనాళ్ళంట, అమ్మ కమక్షమ్మ తీరనాళ్ళంట, ఇలా వాళ్ళు కొలుపులు, ప్రార్థనలు చేస్తూ పూజిస్తారు. సంప్రదాయాలన్నీ మన భారతీయ సంప్రదాయంలోని అంతర్భాగాలే. అన్ని సంప్రదాయాలను కలుపుకున్న ఒక మహాప్రవాహం మన భారతీయ సంప్రదాయం. ఈ కాత్యాయని వ్రతం ముఖ్యంగా ఎవరు చేస్తారు అంటే, ఒకటి యుద్ధంలో విజయం పొందడానికి, ఇంకొకటి ఏమిటంటే వివాహం కానివారు వివాహం చేసుకోవాలని సంకల్పించేవారు, వివాహం ఆలస్యమయ్యేవారు, జాతకంలో దోషం కలిగిన వారు ఈ కాత్యాయని వ్రతం చేసి సఫలీకృతులైనట్లుగా మన పురాణాలలో చెప్పబడింది, పండితులు, జ్యోతిష్కులైన పెద్దలు చెప్పారు. ఇంకా గోదాదేవి, రుక్మిణి వంటి వారు ఈ కాత్యాయని దేవి వ్రతాన్ని ఆచరించి కామితార్థములనిచ్చే కాత్యాయనిగా ఆ దేవతని పూజించి ఫలితం అందినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. మనం కూడా కామితార్థములనిచ్చే కాత్యాయని దేవిని మనసారా సేవిద్దాం, తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పచ్చదనం పరిశుభ్రత. ఈ అంశం గురించి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం.
3: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా మానవుని మనుగడ సాఫీగా సాగటానికి పరిశ్రమ స్థాపనకు ఎంతో ఆవశ్యకం. వీటిని పంచభూతాలు అంటారు. వీటిని మనం ఎంతో మంచిగా చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చేసే తప్పులతో ఇవన్నీ కూడా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని పాడైపోతున్నాయి. ఒకప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. నగరాలు అభివృద్ధి చెందే కొద్దీ పర్యావరణం ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రకృతిని దెబ్బతీస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అధిక పరిశ్రమల స్థాపన, వాతావరణంలో జరుగుతున్న మార్పులతో మనిషి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సుఖాలకు అలవాటు పడటమే ఈ ఇబ్బందులకు కారణం. మనుషుల స్థానంలో పరిశ్రమల్లో యంత్రాలు వచ్చాక కాలుష్యం పెరిగిపోయింది. పరిశ్రమలతో కాలుష్యం మరింత ఎక్కువయింది. పరిశ్రమల కోసం అడవులను నరకటంతో జంతువులు, పక్షుల మీద కూడా ఈ ప్రభావం ఉంది. వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవులు తగ్గిపోవడంతో జీవరాశులు కనుమరుగైపోతున్నాయి. ఈ పరిశ్రమల వల్ల భూములు, పంట పొలాలు దెబ్బతింటున్నాయి. జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. నదులు కలుషితమై నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పరిశ్రమల వల్ల రోజు రోజుకు భూతాపం పెరిగిపోతుంది. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఋతువులు గతి తప్పి అనుకున్న సమయానికి వర్షాలు పడట్లేదు. దీంతో కరువు కాటకాలు ఎక్కువై పేదరికం విలయతాండవం చేస్తుంది. రానున్న తరాలు అయినా ఈ పేదరికం నుండి బయటపడాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. అంటే పరిస్థితి శృతిమించిందనే చెప్పాలి. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 100,000 చనిపోతున్నారు. భూతాపానికి కళ్ళెం వేస్తే 100,000,000,000 ఆదా అవుతాయి. పెరుగుతున్న భూతాపం వ్యవసాయానికి పెద్ద శాపంగా మారింది. మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది. జీవ వైవిధ్యం నశిస్తుంది. అకాల వర్షాల వల్ల పంటలకు విపరీతమైన నష్టం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో జలవనరులు తగ్గిపోతాయి. పచ్చని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కూడా పర్యావరణానికి ముప్పు భూతంలా పొంచి ఉంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. సెల్ ఫోన్ జీవితంలో భాగమైపోయినట్లుగా ప్లాస్టిక్

0: ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైపోయింది. మన పెద్దలు గుడ్డ సంచీలతో గోనె సంచీలతో కూరగాయలు కిరాణా సామాను తెచ్చుకునేవారు. ఇలా చేస్తే చేదస్సం అంటాం, కానే కాదు ఇదంతా పెద్దలకి ప్రకృతి మీద ఉన్న ప్రేమ. ఈ నేల తల్లి 10 కాలాల పాటు పచ్చగా కలకలలాడుతూ ఉండాలన్న తపన. ఇప్పుడేమో మనం వాడే టూత్ బ్రష్ల దగ్గర నుంచి మనం తినే వేడి ఆహార పదార్థాలని సైతం ప్లాస్టిక్ సంచుల్లోనే తెచ్చుకుంటున్నాం. ప్లాస్టిక్ వినియోగం పైకి సౌకర్యవంతంగా కనిపిస్తున్నా భూగోళం మొత్తాన్ని మెల్లమెల్లగా ముంచెత్తుతుంది. పర్యావరణంలో ప్రమాదకర మార్పులే కాదు, మానవాళి మనుగడకే సవాలు విసురుతుంది ఈ ప్లాస్టిక్. బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు ప్రమాదాన్ని చేతిలో పట్టుకుని వస్తున్నాం. ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం పెరుగుతున్నప్పుడు అదే స్థాయిలో పర్యావరణం కూడా కలుషితం అవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనిషినే కాదు మన మనుగడకు ఆధారమైన భూమిని నాశం చేసే ప్రమాదం పొంచి ఉంది. భూమిలో ఎన్నటికీ కలవని ప్లాస్టిక్ వినియోగం ఏటా పెరిగిపోతుంది. వీటికి బదులు జనపనార సంచులు వాడితే ప్లాస్టిక్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ప్లాస్టిక్ బ్యాగులు సీసాలు కాలువల్లో కలిసి అక్కడి నుండి సముద్రాలకు వెళ్లటంతో అందులోని జీవజాలం సైతం బలవుతున్నాయి. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవటానికి 100 ఏళ్లు పడుతున్నా ఎవరికి వారు వాడిపారేసే ప్లాస్టిక్ ని దూరం పెట్టడం ఎంతైనా మంచిది. మార్కెట్కి వెళ్లేటప్పుడు కాటన్ సంచులను తీసుకువెళ్లటం అలవాటు చేసుకోవాలి. మనం అప్రమత్తంగా లేకపోతే మనం వాడిన ప్లాస్టిక్ సంచులే మన మనుగడకు ప్రశ్నార్థకంగా నిలుస్తాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరగటం ద్వారా పర్యావరణ విధ్వంసానికి మనమే పునాదులు వేసుకుంటున్నాం. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు చెక్కు పెట్టాల్సిందే. విందులు వినోదాల్లో ప్లాస్టిక్ బదులు స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు వాడటం ఎంతైనా మేలు. పర్యావరణ పరిరక్షణతోనే జీవరాశుల మనుగడ. మనుషులు దీనిని ముట్టుకున్నా అది ప్లాస్టిక్ అయ్యేటట్లు ఆ స్థాయిలో మనం ప్లాస్టిక్ ని వాడుతున్నాం. మనం వాడేది ప్లాస్టిక్ కాదు, పాయిజన్ అని తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల నరాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ప్లాస్టిక్ అణుబాంబు కంటే ప్రమాదకరం. మన ముందు తరాల వారు అణుబాంబు కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతోనే పెను సవాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాడిపారేసిన వస్తువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి భావితరాల మనుగడను కాపాడుదాం. ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలను కబలించేస్తుంది. సముద్రాలే ఆవాసాలుగా బతుకుతున్న జీవాలను తోడేస్తుంది. సముద్రాలకు ముప్పుగా మారిన ప్లాస్టిక్, సముద్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్లాస్టిక్, జలచరాలను మింగేస్తున్న ప్లాస్టిక్ భూతం, ఈ జలచరాలను ఆహారం తీసుకుంటున్న మానవులకు కూడా ముప్పు తప్పటం లేదు. కాబట్టి ఈ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించకపోతే ముందు తరాల వాళ్లు అణుబాంబు మించిన పెద్ద సవాలును ఎదుర్కోవలసి వస్తుంది. వాడే ప్లాస్టిక్ లో 67% ఒకసారి వాడి పారేసినవే ఉన్నాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 10 లక్షల పక్షులు, లక్షల సముద్ర క్షీరదాలు చనిపోతున్నాయి. కాబట్టి మనమంతా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్న సత్యాన్ని తెలుసుకుని వాడిపారేసే వస్తువుల వాడకం తగ్గించి వాటి స్థానంలో కాటన్ మరియు పేపర్ బ్యాగుల్ని వాడదాం. అప్పుడు ప్రకృతి మాత 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇంకా నీటి కాలుష్యం వల్ల కూడా అనేక రకాలుగా నష్టం వాటిల్లుతుంది. ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు ప్రవహించడం, మన అవసరాలకు వినియోగించటం, అవే పంట పొలాలకు వెళ్లటంతో పంటలు కూడా కలుషితం అవుతున్నాయి. ఇంకా పరిశ్రమలు విడుదల చేసిన నీటిని శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి కలపటం, అలాగే పంట పొలాల్లో విపరీతంగా ఎరువులు పురుగు మందులు వాడతారు. ఇలా వాడిన ఎరువులు పురుగు మందులు నీటిలో కలిసిపోయి వర్షపు నీటి ద్వారా నదుల్లో కలవటం, ఇలా కలుషితమైన నీరు త్రాగటం వల్ల వేల మంది చనిపోతున్నారు. ఇలా పంట పొలాల కోసం వాడే ఎరువులు పురుగు మందుల వల్ల భూమి కూడా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంది. ఇంకా మనం ఇళ్లలో వాడి పారేసే చెత్తని తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ చెత్త ఇలా విడివిడిగా విడదీయకుండా అన్నీ కలిపి వేయటం, దీనిని ఊరవతల డంప్ చేయటం కూడా భూకాలుష్యానికి ప్రధాన కారణం. మనిషి తన స్వార్థం కోసం పంచభూతాలను కూడా కబ్జా చేస్తున్నాడు. ఇదే ప్రజల ఆయువును క్షీణింపజేస్తుంది. గాలి పీల్చినా పోతాం, గాలి పీల్చకపోయినా పోతాం అన్నట్టుండి నేటి పరిస్థితి. ఒకప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. నగరాలు అభివృద్ధి చెందటం, కొన్ని పరిశ్రమలు ఊరి మధ్యలో ఉండటంతో పర్యావరణం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. గాలి కాలుష్యం వల్ల మానవుని మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఈ గాలి కాలుష్యం కూడా వేసవి ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాచటానికి ప్రధాన కారణం. ఇంకా నగరాల్లో నేడు పచ్చదనం కనుమరుగైపోతుంది. ఇది కూడా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఉన్న చెట్లను నరికి వేయటం, మొక్కల పెంపకం తగ్గడంతో గ్రీనరీ హరించకపోతుంది. ఫలితంగా వాయు కాలుష్యం పెరిగిపోతుంది. గాలిలో స్వచ్ఛత దెబ్బతిని వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మన అనారోగ్యం పాలవుతున్నాం. నిప్పు దీనిని ముట్టుకుంటే కాలుతుంది, కాబట్టి దీని జోలికి వెళ్ళాం. గాలిలో కూడా స్వచ్ఛత అనేక రోగాల బారిన పడుతున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి. దీంతో మనం కరోనా అనే కొత్త వ్యాధిని సృష్టించుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యాధి రావటానికి కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే. అందుకే కరోనా క్రిమి కూడా చెప్తుంది, పంచభూతాలను మీ పంచప్రాణాలు కాపాడుకోండి, అప్పుడు నేను మీ నుంచి దూరంగా పారిపోతాను అని చెబుతుంది. అందుకే భూతాపం తగ్గి జీవ వైవిధ్యం దెబ్బతినకుండా, జీవజాతులు అంతరించిపోకుండా, మనిషి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి. చెట్టు నాటితే భూమి చల్లగా ఉంటుంది. గాలిలో స్వచ్ఛత పెరగాలంటే విస్తృతంగా చెట్టు నాటాలి. భూమి చల్లగా లేకపోతే మనిషి చల్లగా బ్రతకలేడు. భూమి ఇతర జీవజాతులు లేకపోతే మనిషి ఒంటరివాడైపోతాడు. పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకున్నట్లే. మెల్లిగా ప్లాస్టిక్ని కూడా రద్దు చేద్దాం. అలాగే చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన కుండీలోనే వేద్దాం. ఇంకా రోడ్లకు చెరువులకి ఇరువైపులా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ మనకు పరిపూర్ణంగా అందుతాయి. ఇంకా పరిశ్రమలు ఊరి మధ్యలో కాకుండా ఊరికి దూరంగా స్థాపిస్తే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించవచ్చు. అభివృద్ధి ప్రేరిత విధ్వంసాన్ని ఆపితే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది. అందుకే తల్లితో సమానమైనటువంటి ప్రకృతిని, సహజ వనరులను అందరం కలిసికట్టుగా రక్షించుకుందాం. అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిద్దాం.
1: పచ్చదనం, పరిశుభ్రత ఈ అంశం గురించి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతం.

మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: Stumps United reports The Hindu. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch five major development projects worth around 3,350 crore rupees in Ladakh today. Union Cabinet approves productivity link bonus of 78 days for over 11 lakh railway employees. Government forms committee to examine issues raised by sugarcane farmers and recommend appropriate measures. IMD forecasts heavy rain in Haryana, Punjab, Delhi, Kerala, Tamil Nadu and Puducherry today. And in men's cricket, West Indies beat India by 24 runs in the fourth T20 match to level series 2-2. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖలు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్ ఆదేశాలు వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన రెండు వేరువేరు లేఖల్లో కోరారు. రాష్ట రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఖరీఫ్ 2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశెనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100% మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతిలో నెలకు 2,000 కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ద, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ గా ఉండాలని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ఫలితాలపై గిరిజన ప్రాంతాల్లో చైతన్యం కల్పించేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలతో యువతలో అవగాహన పెంచాలని, మాదక ద్రవ్యాలపై ప్రజలు నిర్భయంగా మాట్లాడేలా బ్రేక్ ద సైలెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. నిబంధనల సరళీకరణ, అనుసరణ భారాల తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో 2వ దశ నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణల సడలింపుపై నిర్వహించిన సమీక్షలో వారు ఈ సూచనలు చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పురోగతి, అనుమతులు, చట్ట సవరణలు, జారీ చేయాల్సిన ఉత్తర్వులపై సమీక్షించారు. ప్రైవేట్ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఆటస్థలాలు, ప్రయోగశాలలకు సంబంధించిన నిబంధనలను సరళీకరించే ప్రతిపాదనలను పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచాలని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా

0: పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు వివరించారు. కరవుకు నదుల అనుసంధానం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మరోవైపు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మరింత తాగునీరు విడుదల చేయాలని విజయ్ కోరారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాల లభ్యత తగ్గి నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెన్నై తాగునీటి అవసరాల విషయంలో రాష్ట ప్రభుత్వం సానుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. మీరింతవరకు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వాణి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజ సామ అథర్వ వేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. ఏడు రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపజేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతారూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతా వృక్షం ఇక్కడుంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలని నేడి వేల్పుమాను పాల వెళ్ళి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష

ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే, అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుతో ఉన్నాడు. పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుని ముందుకు దూసుకొచ్చాడు. గోపాలురందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడి యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించానేనని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదేవిధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంతే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని ఆ అగ్నిని జ్ఞానాగ్నిని సర్వవిధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటకు వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసారించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో తిరుమలలో అదిగో నైరుతి మూలలో ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకోవడం కోసం శ్రీభూ సమేతుడై సంపదలను సస్యాలను అందించేటువంటి అమ్మవార్లు ఇద్దరిని కూడా తన కుడి ఎడమర పెట్టుకుని దివ్యమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆభరణాలతో అంతకు మించి సుగంధాలు వెదజల్లేటువంటి కుసుమ మాలలతో మిశ్రితమైనటువంటి అలంకారంతో స్వామి ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులందరూ కూడా కష్టాలను మరచి ఒక్కసారి ఆ స్వామి నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. చెరగని ముద్రగా ఆ స్వామి యొక్క మనోజ్ఞమైనటువంటి మన్మథ మన్మథ సుందరాకార స్వరూపమైనటువంటి అచింత్యద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి ఆ మంగళ స్వరూపమైన స్వామిని వీక్షిస్తూ భగవంతుడు నేత్రములు అందించినందుకు ఇదిగరా భాగ్యమని తరిస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మహఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా

0: ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి అదే విధంగా తిలకించిన వారికి ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాఢవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాఢవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మన యందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం కానీ హనుమంత వాహనం కానీ శేషవాహనం కానీ ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా, అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరుమనగా వృక్షము. ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి, అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా. మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి? ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో. హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షమట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట. రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట. వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్న పుష్పం దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్రఫలం దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు. అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనసు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యత్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువు అయినా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము ఎందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్యకల్పతరువు. ఆయన నిత్యకల్పతరమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధ శ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఛాయాయాం పారిజాతస్య ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణీ సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంగ

0: శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి, నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేష శైల కటకాశ్రిత శేషసాయన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే సంకల్ప కల్పతరు. ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో, సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో, వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట 5 రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిచ్చేవ పంచవృక్షాస్వరద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము, ఈ అన్ని 5 కల్పవృక్షాలని కలుపుకొని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ, దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు, అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా, సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి, సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రమే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం, శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు, గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిజం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలేకపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి, కోరనటువంటి, మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో, మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయనం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవశర్మాదులు అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు,

తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం. భోగమండపం, యోగమండపం, పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం, కంచి యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించనుంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి, ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్ప రాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే, మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణ పుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పమథాష్టమం, ఏవమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ధ్రువం నుంచి కూడా, పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అష్టవిధమైనటువంటి గుణ పుష్పాలను గనక స్వామివారి యొక్క చరణారవిందములయందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంతేకాదు స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయభార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మవృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనే ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షమంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షము అని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని, మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి. దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగ వాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు మందబుద్ధులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటంబడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని కానీ వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు, దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం, మన కోసం, మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో, అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవులు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా, ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనస్సు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితి కాలవశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు

0: కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతయూథపు చందమ్మ. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామివారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసినట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్యపి రమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే, నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే, మీ భవ పయోరాశి ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో, అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అని తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు, బహుజన్మార్జితై పుణ్యైర్లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది. కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహ పురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పైన అవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు, ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయం అద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుకు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైవరిపి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠి స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు కానీ, అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు కానీ, ఆ మన్మథ మన్వంతుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తామును మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని, కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని, చెట్లను రక్షించమనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్ర గుణాధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం. కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరాంతరం మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివి ఎన్ఎన్ మారుతి. నిర్వహణ

0: శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:05. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
4: కథ పేరు సముద్రపు దొంగ.

0: రాదా
1: అని ఎవరో పిలిచినట్లయి అప్పుడే పూజ ముగించి ఉన్న రామచంద్రయ్య పటాల దగ్గర పెట్టిన అరటిపండు తీసుకుని బయటకు వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న పాతికేళ్ల కుప్పడు రామచంద్రయ్య కాళ్లకు నమస్కరించాడు. రెండు చేతులు వాడి తల మీద పెట్టి ఆశీర్వదించి వాడిని లేపి చేతిలోని అరటిపండు ప్రసాదంగా ఇచ్చాడు. దాన్ని కళ్ళకద్దుకుని చేతిలో పట్టుకున్న కుప్పయ్య, తాత అమ్మకో జరంగా ఉండాది మాత్రే అన్నాడు. లోపలికి వెళ్లి మాత్ర కాగితంలో చుట్టి కుప్పడికిచ్చాడు రామచంద్రయ్య. కుప్పయ్య అంటే రామచంద్రయ్యకు వల్ల మాలిన అభిమానం. వాడికి 6 ఏళ్లప్పుడు వాళ్ల నాయన సుబ్బయ్య అకాల మరణం చెందాడు. అప్పుడు వాళ్ళమ్మ నిండు గర్భిణి. విశాలమైన సముద్రంలో అలలు లేని చోట తన కొయ్య బోటు మీద ఒంటరిగా కూర్చుని చేపలు పడుతున్నాడు పాతికేళ్ల కుప్పయ్య. అది తీరానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం. ఈరోజే చేపల వేటకు ఆఖరు రోజు. రేపటి నుండి 2 నెలల పాటు చేపల వేట నిషిద్ధం. కారణం, ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి మత్స్య సంపద అభివృద్ధి చేస్తాయి. ఈ కాలంలో చేపల వేటగాళ్లు ఇండ్ల దగ్గర చెట్ల నీడను కూర్చుని కొత్త వలలు అల్లుకుంటూ చినిగిపోయిన వలల్ని రిపేరు చేసుకుంటూ కాలం గడుపుతారు. క్రింద అనంతమైన జలరాశి, పైన నిప్పులు గ్రక్కుతున్న సూర్యుడు. సముద్రం మీద ఉన్నాడు కనుక అతనికి సూర్యుని వేడి

భూమి మీద ఉన్నప్పటికంటే చాలా తక్కువ. కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ముందులోని గంజెత్తుకొని కడుపు నిండా త్రాగాడు. సాయంత్రం 4 కుప్పడి శ్రమకు తగ్గ చేపలు దొరకలేదు. పొద్దు వాలుండది, ఈ పూటకి కాసాల్లే అనుకుని తెప్పని ఒడ్డువైపుకు మళ్లించాడు. సముద్రంలో గాలికి ప్రారంభమైన చిరు అలలు ఒడ్డుకొచ్చేసరికి ఎత్తుగా బలంగా తయారై తీరాన్ని కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో ఘోష పెడుతున్నాయి. తీరానికి 2 కిలోమీటర్ల దూరం ఉందనగా అప్పుడు ఒక నల్లని వస్తువును చూశాడు కుప్పడు. అది తాటికాయ సైజులో నీటి మీద తేలాడుతూ ఉంది. అది ఏ తాబేలో కొత్త రకం చేపో అనుకుంటూ తెప్పని అటువైపు మళ్లించాడు. దగ్గరగా చూసిన కుప్పడు భయపడిపోయాడు. అదొక మనిషి తల. అది నలుపు తెలుపు కలిసిన వెంట్రుకలతో జీపురుగా ఉంది. గడ్డం 3 పొడుగు పెరిగి మీసాలతో కలిసిపోయి ఉంది. కళ్ళు నుదురు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని 2 సంకల క్రింద ఒక కొయ్య దుంగ నీటిలో మట్టానికి తేలుతూ ఉంది. అలల వల్ల అది ఒకసారి కనిపిస్తూ మరొకసారి నీళ్లలో మునిగి మాయమవుతూ ఉంది. అందువల్ల అతని తలపైకి కనిపిస్తూ ఉంది. అతను కళ్ళు తెరుచుకుని భయంకరంగా చూస్తున్నాడు. కాని అతనిలో చలనం లేదు, రెప్ప కొట్టటం లేదు. కుప్పటికి అర్థమైపోయింది అతను సముద్రపు దొంగని, ఏదో ప్రమాదంలో చిక్కుకొని చనిపోయి ఉంటాడని. తన పూర్వీకులు చెప్పేవాళ్లు సముద్రపు దొంగలు తెప్పల్లో గుంపులు గుంపులుగా వచ్చి బెస్తవాళ్లని బెదిరించి అప్పటి వరకు వేటాడిన చేపల్ని దర్జాగా తీసుకువెళ్తారని, చాలా క్రూరంగా ఉంటారని, ఎదురు తిరిగితే కత్తులతో పొడిచి చంపి సముద్రంలోని చేపలకు ఆహారంగా వేస్తారని. ఆరితేరిన పెద్ద దొంగల ముఠాలైతే ఓడలను సముద్రం మధ్యలో ఆపి తుపాకులతో దాడి చేసి అందులోని సంపద దోచుకుపోతారని. అసలు విషయం ఏమిటంటే ఆంధ్రాకు దక్షిణం వైపునున్న తమిళ జాలర్లు, ఉత్తరపు వైపునున్న ఒరిస్సా జాలర్లు తమ సముద్రపు జలాల్లో చేపలు పట్టుకున్నారంటూ, కొందరు ఆ రాష్ట్ర మూర్ఖపు జాలర్లు ఆంధ్ర జాలర్లు పట్టుకున్న చేపల్ని వాళ్లు బెదిరించి తీసుకుపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వీళ్లనే సముద్రపు దొంగలని భావిస్తూ ఉంటారు వీళ్ళు. అసలైన సముద్రపు దొంగలంటే సముద్ర మధ్యలోని రహస్య దీవుల్లో ఉంటూ ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుని సంపదతో ఓడల్లో వస్తున్న వ్యాపారస్తుల మీద తమ అనుచరులతో దాడి చేసి సంపద దోచుకుపోతారు. కాని తనకు బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. తనెప్పుడూ సముద్రపు దొంగని చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాడు. నేనా ఇతన్న ఒడ్డుకి లాగి రక్షించాలనా వద్దా అని క్షణకాలం ఆలోచించాడు. నేనా రక్షించినా రక్షించకపోయినా ఈడా తెల్లారేసరికి ఒడ్డుకు కొట్టుకురాయడం ఖాయమే. ఎంతైనా తను మనిషే గదా. కుప్పటిలో మానవత్వం మేల్కొంది. నెమ్మదిగా బోటు తాళ్లని కొయ్య దుంగకి కట్టి బోటుని ఒడ్డుకు నడిపించాడు. బోటు మోకాళ్లలోతుకొచ్చిన తరువాత ఒక పెద్ద అల కోసం ఎదురుచూసి అది రాగానే దాని వెంట తెప్పను బలంగా నెట్టాడు. ఆ అల తెప్పను విసురుగా తీరం మీద ఇసుకలోకి నెట్టి తాను సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ అల విసురుకు తెప్ప తీరం మీద ఇసుకలో దూరంగా వచ్చేసింది. దాంతోపాటు కొయ్య వెంట కొట్టుకు వచ్చిన సముద్రపు దొంగ శరీరాన్ని చూసి తృప్తిపడ్డాడు కుప్పడు. అతని తల తప్ప మిగతా శరీరాన్ని చేపలు కొరుక్కొని తిని ఉంటాయని భావించిన అతనికి సముద్రపు దొంగ పూర్తి శరీరంతో ఉండటం చూసి తృప్తిపడ్డాడు. అతని శరీరం మీద ఏమాత్రం బట్టల్లేవు. నడుం మీద అడవి తీగలతో కూడిన ఆకులు కట్టుకుని మానం కాపాడుకుని ఉన్నాడు. సముద్రపు దొంగ 2 క్రింద చేతులు వేసి అతన్ని ఇసుకలో ఎత్తైన ప్రదేశానికి లాగి పడుకోబెట్టాడు. భుజానికున్న తుండుతో అతని ముఖాన్ని తుడిచాడు. కళ్ళలో గాలికి ఇసుక రేణువులు ఎగిరివచ్చి పడకుండా తెరుచుకున్న రెప్పల్ని క్రిందికి లాగి మూశాడు. సూర్యుడు పడమటి తిక్కున అస్తమిస్తూ సింధూరం రంగులో కనిపిస్తున్నాడు. వలను అక్కడే ఆరబెట్టి చేపల బుట్ట తీసుకుని వడివడిగా తీరానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బెస్తపాలానికి పరుగెత్తాడు. చేపల బుట్ట ఇంట్లో ఇచ్చి తమ పట్టపు కులపెద్ద పెదకాపు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. పెదకాపు దండోరా వేయించాడు.

0: టెంకాయ కప్పుతో నిర్మించిన రామాలయం చేరుకున్నారు. కుప్పడు ముందు దారి తీస్తే వెనుక పెదకాపు, ఆ వెనుక పల్లె ప్రజలు పిల్ల జల్ల గందరగోళంగా అరుస్తూ కేకలు వేస్తూ గుంపుగా వస్తున్నారు. సముద్రపు దొంగను తీరానికి చేర్చినందుకు అందరూ కుప్పడిని తిడుతున్నారు. వీళ్లు వెళ్లేసరికి సముద్రపు దొంగ ఇంకా అలాగే పడుకుని ఉన్నాడు. జనం చుట్టూ మూగారు. అతని తల తిప్పి అన్ని విధాలుగా పరీక్షించిన పెదకాపు,
1: ఈడా సముద్రపు దొంగ కాదు, ఈడా ఎవడో పిచ్చోడయింటాడు, సముద్రంలో దూకుంటాడు అన్నాడు.
0: అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెదకాపు గుబురు మీసాలు గడ్డంతో నిండి ఉన్న అతని ముక్కు దగ్గరకు అతి కష్టం మీద వేలు పెట్టి పరీక్ష చేశాడు.
1: ఈడా బతికే ఉండాడ్రా
0: అని చెప్పాడు. అతనే మళ్ళీ,
1: మనకిక్కడేం పనే, పోదాం పదండే అన్నాడు.
0: అందరూ పొలవమంటూ తిరిగి పల్లెకు వచ్చారు.
1: ఎందుకు ఆ పిచ్చోడిని చూస్తే పాపం అనిపిస్తుండదమ్మా, రేత్రికి ఏ నక్కలో వస్తే పెరక్కు తింటాయనిపిస్తుండది, ఊపిరున్నా లేవలేడు కదా, ముంతలో కాస్త గంజిపోసి ఇయ్యమ్మా, ఎల్లా తాగించొస్తా
0: అన్నాడు ఇంటికి వచ్చిన కుప్పడు వాళ్లమ్మతో. తల్లి ముత్తులక్ష్మి అనుమతితో కుప్పటి పెళ్ళం ముంత నిండా రాగి అంబలి పోసిచ్చింది. దాన్ని చిక్కంలా తాళ్లతో బిగించి పట్టుకుని ఇంటి ప్రక్కన పడున్న పాత తెడ్డునొకదాన్ని భుజాన పెట్టుకుని ఆ చీకట్లో లాంతర పట్టుకుని సముద్రపు ఒడ్డుకు బయలుదేరాడు కుప్పడు. దూరంగా అరడజను నక్కలు పిచ్చివాడి చుట్టూ చేరి ముక్కుతో వాసన చూస్తున్నాయి. లాంతర వెలుగుకు వాటి కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. కుప్పడు భుజాన ఉన్న తెడ్డును చేతికి తీసుకునేసరికి అవి దూరంగా పారిపోయాయి. సముద్రపు ఇసుకలో అలాగే పడుకుని ఉన్నాడు పిచ్చివాడు. లాంతరు వెలుగు బాగా పడేట్లు దాన్ని ఒడ్డునున్న తెప్పమీద పెట్టి క్రింద కూర్చున్నాడు కుప్పడు. తరువాత ముందకు కట్టిన గుడ్డ విప్పాడు. బొట్లో దోపుకొని తెచ్చిన చిన్న కొయ్యగంటిని ముంతలో ముంచి పిచ్చివాడి నోరు బలవంతంగా తెరిచి అంబలి నోట్లో పోశాడు. పిచ్చివాడు గుటక మింగాడు. నిదానంగా ఓపిగ్గా గంటితో అంబలి మొత్తం త్రాగించాడు కుప్పడు. ముంత ఖాళీ అయింది. నక్కలు మళ్లీ వస్తాయేమోనని పిచ్చివాడి ప్రక్కనే కూర్చుండిపోయాడు కుప్పడు. అర్ధరాత్రి దాటిన తరువాత వెన్నెల వెలుగు వచ్చింది. కుప్పడు పిచ్చివాడి సమీపంలోనే పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుగానే ఎండకు మెలకువ వచ్చింది కుప్పడికి. లేచి ఇసుక దులుపుకొని లాంతరు ఆర్పేసి ఇంటికి బయలుదేరుతూ పిచ్చివాడి వైపు చూశాడు. పిచ్చివాడు కదులుతూ ఉన్నాడు.
1: ఇకనేం భయం లేదు, బతుకుతాడు అనుకుంటూ ఇంటికి వచ్చాడు కుప్పడు.
0: కుప్పడు ముఖం కడుక్కొని గంజి తాగే సమయానికి వార్త వచ్చింది. సముద్రపు ఒడ్డుకు వెళ్లిన పిల్లలకు పిచ్చివాడు లేచి గ్రామం వైపు వస్తూ కనిపించాడు. ఇకనేముంది, పిల్లలు ఆదరా బాదరా పల్లెలోకి పరిగెత్తుకు వచ్చి,
2: సముద్రపు దొంగ దొరికినాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇడికే వస్తున్నాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇడికే వస్తున్నాడు
0: అంటూ అరిచారు. వాళ్లకు పిచ్చివాడు అనడం కంటే సముద్రపు దొంగ అనడమే బాగుంది. దూరంగా పిచ్చివాడు ఇసుకలో అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వస్తున్నాడు. అతను మామూలు మనిషి నడిచినట్లు నడవడం లేదు. నాలుగు కాళ్ల జంతువు నడిచినట్లు కాళ్ళు దూరదూరంగా వేసుకుంటూ అంగలు వేస్తూ వంగి చేతులూపుకుంటూ వస్తున్నాడు. వాడు నేరుగా రామాలయం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పిల్లలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఆడవాళ్లు తమ మగవాళ్ల వెనక నిలబడ్డారు. పెదకాపు తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ,
1: ఎవడివిరా నువ్వా, యానించి వచ్చుండావా
0: అని అరిచాడు. అన్నాడు తప్ప నోట్లో నుంచి మాట రాలేదు. పిచ్చిగా నవ్వుతున్నాడు, జంతువులా అరుస్తున్నాడు, పక్షిలా కూస్తున్నాడు. ఎవరేమడిగినా అదే జవాబు.
1: ఓరే, ఈడో పిచ్చోడే కాదు, మూగోడు కూడా, అయితే ఈడితో పేసీ లేదురా, ఈడికా ఎవరైనా ఒక పంచ సొక్క తెసియండి
0: అన్నాడు పెదకాపు. ఎవ్వరూ అక్కడి నుంచి కదల్లేదు. కుప్పడు తన ఇంటికెళ్ళి ఉతికిన తన పూల లుంగి చొక్కా తెచ్చిచ్చాడు. పెదకాపు సూచన మీద పిచ్చివాడికి లుంగి కట్టి పురికోసను మొలతాడులా కట్టి లుంగీని బిగించాడు. పిచ్చివాడు చొక్కా వేయబోతే వేసుకోలేదు, దాన్ని తీసుకొని తన భుజం మీద వేసుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. పిచ్చివాడితో అందరికీ అలవాటైపోయింది. ఎవరైనా ఇంత పెడితే తింటాడు, ఊరంతా తిరుగుతాడు, చెట్ల మధ్య చేరి కోతులతో వాటిలాగే కిచకిచమంటూ మాట్లాడుతాడు, ఉడతలతో వాటిలాగే అరుస్తాడు, కాకులతో కావు కావు మంటాడు, పిచ్చుకలతోనూ అంతే వాటిలాగే అరుస్తూ మాట్లాడతాడు. అంతెందుకు, ఒకరోజు కుప్పటి దొడ్లో తెగబారడు నాగుపామును ఒడిసి గొంతు పట్టుకున్నాడు. అది తన శరీరాన్నంతా అతని చేతికి చుట్టుకుంది. బయట ఉన్న తలతో అది స్ అంటుంటే వీడి కూడా దాని భాషలో స్ అన్నాడు. అందరూ భయంతో దాన్ని చంపమని అరిచారు. కాని పిచ్చివాడు దాన్ని చాలా దూరంగా తీసుకెళ్లి సవకతోపులో వదిలేసి వచ్చాడు. ఇతనికి కుప్పడంటే విపరీతమైన వాత్సల్యం. అతని తల్లన్నా కూడా అంతే. మిగతా కుటుంబ సభ్యులన్నా పిచ్చోడికి చాలా ఇష్టం. వాళ్లు కనిపిస్తే దూరం నుంచైనా చల్లగా ఉండండి అన్నట్లు వాళ్లని చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు. దానికి తగ్గట్లు ఇంట్లో పదార్థాలు తీసుకెళ్లి పిచ్చోడికి ఇస్తుంటాడు కుప్పడు. పిచ్చివాడు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిన్నా పడుకోవడానికి మాత్రం రామాలయం ముందున్న ఇసుకలో పడుకునేవాడు. ఇప్పుడు పనులు లేవు కాబట్టి పల్లెలో యువకులు పిల్లలు భజన నేర్చుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు మండల కేంద్రం నుంచి భజన గురువు, మద్దెల వాయిద్యగాడు మోటారు సైకిల్లో వస్తారు. ఆసరికే పెద్ద పిల్లలు యువకులు పసుపు రంగు చొక్కా, అదే రంగు పంచ గోచిలా పైకెత్తి వెనక్కి దోపి కట్టుకుని సిద్ధంగా ఉంటారు. కాళ్లకు గజ్జలు, చేతిలో భజన చెక్కలతో. గురువు రాగానే రామాలయంలో సంచిలో పెట్టిన తమ భజన దుస్తులు ధరించి తయారవుతారు. చుట్టూ వలయంలా భజన నేర్చుకునే వాళ్ళుంటే మధ్యలో చాప మీద మద్దెలు వాయించే ఆయన కూర్చుంటాడు. భజన మొదలవుతుంది. తదనుగుణంగా మద్దెల చప్పుడు వినబడుతుంది. భజన గురువు వలయం లోపల తిరుగుతూ భజన పాట ఎత్తుకుంటాడు. వలయంగా నిలబడిన భజన నేర్చుకునేవాళ్లు గురువు చెప్పినట్లు లయబద్ధంగా నాట్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. రాత్రి 10 గంటల వరకు భజన నేర్పిన గురువు తన దుస్తులను, గజ్జలను దేవాలయంలో ఒక మూల పెడతాడు. అదేవిధంగా మద్దెల వాయిద్యగాడు కూడా తన మద్దెలను అక్కడ పెడతాడు. ఇద్దరూ తిరిగి బైక్లో వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒక అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి లయబద్ధంగా మద్దెల మోత వినబడింది. అంతా ఉలిక్కిపడి లేచారు. 40 ఏళ్ల వయస్సు ఆపై వాళ్లకు అది బాగా పరిచయమైన మద్దెల దరువు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి అంటూ మద్దెల మీద పాట వినిపిస్తూ ఉంది. మనిషి మాట్లాడినట్లుండే ఈ చిరపరిచితమైన మద్దెల మోత ఎవరిది, ఇంకెవరిది? 20 ఏళ్ల నాడు మరణించిన సుబ్బడిది. ఒకప్పుడు భజనకు మద్దెలగాడు సుబ్బడే. చెవులకు ఇంపుగా మద్దెలు వాయించేవాడు. పెద్ద చిన్న అంతా రామాలయం వైపు పరిగెత్తారు. పిచ్చివాడు పద్మాసనం వేసుకుని కూర్చుని నెత్తిమీద దుబ్బుగా పెరిగి వేలాడే జుట్టు అటూ ఇటూ కదులుతుండగా పళ్ళు బిగబట్టి మద్దెలు వాయిస్తున్నాడు. 2 భజన పాటలకు ఒళ్ళు మరిచి పరవశంగా విన్నారు అందరూ. ఇంతలో స్పృహలోకి వచ్చాడు పెదకాపు. ఏయ్ ఆపు అంటూ పెద్దగా అరిచాడు. మద్దెల శబ్దం ఆగిపోయింది. ఎవడివిరా నువ్వా? చచ్చిపోయిన మా సుబ్బడో నీ ఒంట్లోకొస్తాడా ఏందే అని అరిచాడు. మళ్లీ మద్దెల దరువులో జవాబిచ్చాడు పిచ్చివాడు. నేనే సుబ్బణ్ణి, నేనో సచ్చిపోలేదు అంటూ. నిజంగానే అంటూ నీలుక్కుపోయాడు పెదకాపు. దయ్యాలంటే ఆ బెస్తపల్లెల్లో అందరికీ భయమే. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన సుబ్బడు ఇప్పుడు బ్రతికి ఉండడమేంటి, ఇడ ఖచ్చితంగా దయ్యమే అనుకున్నారు అందరూ. ప్రతి ఏటా చేపల వేట విరామ సమయంలో ఆ గ్రామానికి భజన గురువుల్ని పిలిపించి పల్లెవాళ్లంతా భజన నేర్చుకుంటారు. భజన దరువు యొక్క లయవిన్యాసం వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నా కథ వినండి అంటూ మద్దెల దరువులో తన కథనంతా చెప్పడం మొదలుపెట్టాడు సుబ్బడు.

0: 20 ఏళ్ల క్రిందట ఆ పల్లెవాసి అయిన సుబ్బడు చేపల్ని వెతుక్కుంటూ సముద్రంలో చాలా దూరం వెళ్లాడు. అతను ఇహ లోకంలోకి వచ్చేసరికి పొద్దుగుంకుతూ ఉంది. చప్పున పడవను తిప్పి తీరం వైపుకు బయలుదేరాడు. కాని గాలివాటం మారింది. తుఫాను వచ్చే సూచనలున్నట్లు 50 కిలోమీటర్ల వేగంతో అతనికి వ్యతిరేక దిశలో గాలి బలంగా వీచసాగింది. టెడ్డు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ గాలి వేగానికి అది వీచే దిశకు రాత్రంతా కొట్టుకుపోయాడు. తెల్లవారేసరికి సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. సూర్యోదయమైంది. తను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. దూరంగా సముద్రం మధ్యలో చిక్కగా చెట్లు పెరిగిన చిన్న దీవిలాంటిది కనపడింది. ఎలాగో అక్కడికి చేరుకున్నాడు. ఆ దీవి చిక్కని పెద్ద పెద్ద చెట్లతో నిండి పచ్చగా ఉంది. అది ఏ ప్రాంతమో తెలియదు. దీవి చుట్టూ తిరిగాడు. దీవి మధ్యలో ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు అడ్డంగా నడిచాడు. అది సుమారు 1 మైలు దూరముంది. దీవి తీరంలో నిలబడి తమ పల్లెకు అది ఎంత దూరముందో అంచనా వేయలేకున్నాడు. రోజు తెప్పమీద సముద్రంలోకి 1 మైలు పోయేవాడు. దరిదాపుల్లో ఎక్కడా తీరం కనపడేది కాదు. కనీసం ఏదైనా పడవ కానీ స్టీమరు కానీ కనపడలేదు. మళ్ళీ తప్పిపోతాననుకుని దీవికి వచ్చేవాడు. దీవిలో తీరం వెంబడి చిక్కగా పెరిగిన ఎత్తైన కొబ్బరి చెట్లున్నాయి. పండి నేలరాలిన కొబ్బరికాయలు గుట్టలు గుట్టలుగా అలల అంచునా తేలుతున్నాయి. అంతేకాక ద్వీపమంతా విచ్చలవిడిగా అరటి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు, ఇంకా రకరకాలైన పండ్ల చెట్లు పుష్కలమైన పండ్లతో నిండి ఉన్నాయి. సుబ్బడికి తిన్నంత ఆహారం. సముద్రం ఒడ్డున ఇసుకలో చేతులతో గుంట చేస్తే తీయని స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికేవి. ఆ దీవిలో ప్రమాదకరమైన క్రూర జంతువులేమీ లేవు. కోతులు, వేటకుక్కలు, నక్కలు, కుందేళ్లు, అడవి పక్షులు తప్ప. క్రింద పాములు బెడద మాత్రం ఉంది. అందుకని మొదటి 2 రాత్రులు చెట్లెక్కి కాలం గడిపాడు. తరువాత ఆలోచించి 2 పెద్ద చెట్ల మధ్య ఎత్తుగా అడవి తీగలు కట్టి ఉయ్యాల తయారు చేసుకుని అందులో పడుకొని నిద్రపోయేవాడు. ఎప్పుడూ పెళ్ళం, పిల్లలు, ఊరు గుర్తుకొచ్చేవి. వాళ్ళని తలుచుకుంటూ కన్నీరు కార్చేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మనిషి అనేవాడు కనిపించక మాట్లాడి ఎరుగని అతను చివరకు మాటలే మరిచిపోయాడు. జంతువుల శబ్దాలను, పక్షుల కిలకిలా రావాలను ప్రాక్టీస్ చేశాడు. అదే అతని భాష. ఒకరోజు అలాగే తెప్పలో సముద్రం మీద వెళ్ళి ఏదైనా పడవ కనపడుతుందేమోనని చూస్తున్న అతనికి పడవ కనపడలేదు. కానీ అకస్మాత్తుగా మేఘాలు కమ్మాయి, ఈదురుగాలులు వీచాయి. తన తెప్ప ముక్కలైంది. నీళ్లలో పడిపోయాడు. ఒక కొయ్య ముక్క దొరికేసరికి దాన్నే ఆధారంగా చేసుకుని పగలు రాత్రి సముద్రంలో గడిపాడు. గాలి ఎటు వీస్తే అటూ కొట్టుకుపోయాడు. ఒకరోజు తెల్లవారి స్పృహ తప్పి కొయ్య మీదనే పడిపోయాడు. మరుసటి రోజు తిరిగి కళ్ళు తెరిచేసరికి సముద్రపు ఒడ్డున పడి ఉన్నాడు. అది కుప్పటి పని అని అతనికి తెలియదు. అది తన పల్లె తీరమని గుర్తుపట్టాడు. పల్లెలోకి వచ్చాడు. పల్లె పూర్తిగా మారిపోయింది. తన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాడు. మద్దెల శబ్దం ఆగిపోయింది. పెదకాపు సుబ్బుడి కథ అందరికీ వివరించి చెప్పాడు. అందరి కళ్ళు కన్నీటి వరదలయ్యాయి. బయటికి వచ్చాడు సుబ్బుడు. అతనికెదురుగా కన్నీళ్లతో నిలబడింది అతని భార్య ముత్తులక్ష్మి. ప్రక్కనే తన పెళ్ళాం పిల్లలతో కుప్పడు. సుబ్బుడు సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు కుప్పటికి 6 ఏళ్ళు. అతని పెళ్ళాం నిండు గర్భిణి. తరువాత కూతుర్ని ప్రసవించింది. ఆ పిల్లకు కూడా పెళ్ళయి పక్కనున్న బెస్తపాలెంలో మొగుడితో కాపురం చేస్తూ ఉంది. ఆమెకు కూతురు. సుబ్బయ్య భార్య ముత్తులక్ష్మి గవ్వలపాలెంలో ఉన్న తన అన్నతమ్ముడు చిన్నయ్య సహకారంతో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.
1: అరే సుబ్బా, ఇక మాతో తిరుగుతావు కాబట్టే నీకు 7 ఏళ్ళకి కాకపోయినా 2 ఏళ్లకైనా నీకు మాట వస్తుందిరా. వాళ్లే నీ వాళ్ళు. నీ పెళ్ళాం పిల్లలతో ఇంటికి పో,
0: ఆదేశించాడు పెదకాపు. తనను చుట్టుకున్న తన వాళ్లను దగ్గరగా తీసుకుని కన్నీటితో అభిషేకించాడు సుబ్బడు అని ఆప్యాయంగా పిలువబడే సుబ్బయ్య.

0: ஹைலசு ஹைலசு
1: ஹைலசு
0: ஹைலசு ஹைலசு ஹைலசு
1: ஹைலசு
0: ஹைலசு.
2: మీరింతవరకు సముద్ర తీర కథలు విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

అభిరుచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు విందాం హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈ వాట్సాప్ మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం చీర్లవంచ నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రేష్వవన్, రేయాన్స్, లక్కీ వీరు పాతాళ భైరవి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

లిమిటెడ్ ప్రీమియం ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం అంటూ ఈ వాట్సాప్ మనకు రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి పంపించారు. వీరు కొత్తగూడెం నుంచి పంపించారండి. తొలిప్రేమ చిత్రం నుంచి పాట కావాలి అంటున్నారు. వీరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. మరొక వాట్సాప్, గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, నెల్లూరు జిల్లా నుంచి, సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, మా అందరి కోసం కూడా సుస్వాగతం మూవీ నుంచి టైటిల్ సాంగ్ ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: వాట్సాప్ మెసేజెస్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు లక్ష్మమ్మ కిషోర్ గానగ్లూరు విలేజ్ నుంచి. వీరు ప్రతిరోజు మా ప్రోగ్రామ్స్ వింటున్నారు అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రేమయుద్ధం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే ఈరోజు మా కోసం కొదమసింహం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ముగ్గురు మొనగాళ్ళు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. సంజయ్, స్వాతి, భరత్ మరియు వాళ్ళు వీరు బెంగళూరు నుంచి వాట్సాప్ పంపించారు. అలాగే ప్రేమతోర చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి. బలారాముడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. పులపటి వెంకటేష్, పులపటి సత్యవాణి, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, విహాజ్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి వీరు కోరుతున్నారు. అలాగే లంకేశ్వరుడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ మరియు సాయి రిత్విక్ గారు. వీరందరి కోసం ప్రేమయుద్ధం చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.
1: అది లక్షల లాటరీ నాకా?
2: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. మరొక వాట్సాప్, బృందావనం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు తుమ్మలచెర్ల గోపినాథ్ గారు ముచ్చిరెడ్డిపాలెం నుంచి. అలాగే హాయ్ హలో నమస్తే సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా మరియు ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా పెద్ద కొడుకు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తాత మనవడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి.

అఖిల్, కార్తికేయ గారు, అల్లరి బుల్లోడు చిత్రం నుంచి మాకోసం పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్ శ్యామల గారు, అలాగే ఆర్య చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. నెల్లూరు ఎఫ్ఎం అభిరుచి, గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా కోసం పెళ్లి సంబంధం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా గారు, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మరొక మెసేజ్, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, ఈరోజు మా కోసం మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటుగా వీరి స్నేహితులు మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే మా కోసం ఏదైనా సాంగ్ ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. హితేంద్ర దాస్ అస్సాం నుంచి, అలాగే అబ్బాయి గారు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వనస్థలీపురం సాయినగర్ నుండి దోన్నాల బాలరాజు, రేణుక, భద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప. ఇప్పుడు విందాం కార్యక్రమంలో పెద్ద కొడుకు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కూర్న సినీ గీతాలు విన్నారు. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల జెడ్పీటీసీ, 27 మండల పరిషత్ అధ్యక్ష ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె వెట్టిసెల్వి నిన్న తెలిపారు. మొత్తం 27 స్థానాలకు గాను ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 3, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి 14 స్థానాలు కేటాయించినట్లు, మహిళలకు మొత్తం 13 స్థానాలు దక్కాయని పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలు అందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, స్థానిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిస్సైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ఈ నెల 13న ప్రారంభించారు. ఇది రేపటి వరకు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై వేరిస్తారు. శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో నిన్న రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లా దేవరగట్లో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్లో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11:00 వింటారు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సప్తవర్ణాలని ఒకేసారి తాకిన అనుభూతిని కలిగించే ప్రోగ్రామ్ హరివీలులోకి అనమాట. మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మళ్ళీ మీకోసం ఇంకొకసారి, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత బాజీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
4: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स।

0: पोर्टल पर समाधान दीदी।
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
0: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
2: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
2: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
2: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
3: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
4: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
5: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
4: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటాయి. ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్వీలు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసిద్దాం. ఎవరు పంపించారు అంటే గనక ఆదురి నుండి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా. ఇంకా మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ అనమాట కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి. ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు, అందుకే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒకటికి రెండు సార్లు మీరు అడగకుండానే నేను క్వశ్చన్ అయితే అడిగేశాను. సో ఇంకొకసారి ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు బోలీనాథ్ గారు రెడ్డిగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి రమేష్ అనమాట. ఎక్కడి నుంచి అంటే అనంతపురం నుంచి అని పెట్టారు. ఓకే, వెంకటాచలపతి, నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎనీవే ఆన్సర్ అయితే కరెక్టే పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అని పంపించారు, కానీ పేరు అవేం చెప్పకుండా ఫ్రమ్ విజయవాడ అని చెప్పారు. సో అది ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దామర్ల చినమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట, ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారనమాట. ఇంకా గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీ అందరికీ కూడా ఇంకా ఆన్సర్ కూడా మీరు పంపించింది కరెక్టే అనమాట. సో ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న వీళ్ళందరూ ఏలూరు నుంచి అనమాట. ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ అనమాట, బీవీ నగర్ నెల్లూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఫనీ సత్యశ్రీ తినాలి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు ఇంకా పాటల్లోనే ఉన్నట్టున్నారు, బయటికి రండి, ఆన్సర్ ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా శుభోదయం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఆన్సర్ కూడా, ఆన్సర్ తప్ప మీరు అన్ని పంపించారు. కోనకొండ రమణారావు గారు, ఏం పర్లేదు, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది, ప్రశ్న వినలేదు మరొకసారి చెప్పండి అంటున్నారు.

మేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. ఖచ్చితంగా మీరైతే సెకండ్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. ఇప్పుడైతే నేను క్వశ్చన్ దాంతో పాటు ఆన్సర్ రెండు చెప్పేస్తా, ఎందుకంటే మెసేజెస్ కూడా అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మొత్తానికి మీ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం శుభండర్ త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఓకే, మీరు సెకండ్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పేస్తా. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇది మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని చాలా మంది జనవరి 12th అని పంపించారు. కాదు, ఆగస్ట్ 12th ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 12th జరుపుకోవడం జరుగుతుంది. సో అది సంగతి, మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, దానికంటే ముందు క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ వింటే కనుక ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు? చాలా సింపుల్ కదా. సో ఇదే క్వశ్చన్ అయితే, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: అమ్మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా నూటిలో ఒక్క మాట వినండహో కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి డబ్బు పొందడం కోసం కాదు
1: ఆర్బీఐ అంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. సో చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు అనమాట, మీరు కూడా ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడిన జోగానందరావు కాలి నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బోలినాథ్ రెడ్డిగూడెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హాయ్ ప్రసన్న గారు అంటున్నారు మురళీ గారు, కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేది కదా. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్సర్ కూడా మీరు కరెక్ట్ గా పంపించేశారు. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కొనకొండ రమణారావు గారు, కవిత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే రంగచర్యలు గారు టీచర్స్ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట. ఇంకా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు నుంచి కాశీ ముత్తుజావాలి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి గుడివాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే పొన్నూరు నుంచి అనమాట.

ఇందల్పూడి నుంచి ఆదం మల్లేశ్వరి వీళ్ళందరూ కూడా పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అశోక్ అనమాట గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ మార్నింగ్ అంటూ ఏపూరి కృష్ణ అనమాట ఖమ్మం నుంచి, ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి మెసేజ్ చేయడం జరిగింది, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే, కానీ అసలు ఇంతకీ మీ పేరేంటి, మీ పేరు తెలియకపోతే నేను ఎలా చదువుతాను, చదవలేను కదా. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుడబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాఘవ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు, అండ్ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు అని అడగడం జరిగిందనమాట. ఆగస్ట్ 1, 2026 ఇందాకే చెప్పా, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో నేను ఎప్పుడు అని అడిగాను కాబట్టి సో ఇదొకటి పంపిస్తే సరిపోతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాంతో పాటు మీ అందరి కోసం క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కొంచెం కేర్ఫుల్ గా వినాలన్నమాట, వింటేనే ఆన్సర్ చేయగలుగుతారు, లేదు అంటే చూద్దాం అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం.

ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కు రెండు సార్లు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది? ఖచ్చితంగా అడుగుతా, మీ అందరి కోసం ఇంకొకసారి కూడా అడుగుతా, వినండి. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కి రెండు సార్లు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866 2438 14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెప్పాను కదా, సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అని చెప్పి ఫ్రమ్ ద మూవీ వెంకీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే నేను మెసేజ్లు అయితే చదవాల్సిందే. రమేష్ అనమాట, నాగిరెడ్డి, వీళ్ళందరూ అనంతపురం నుంచి వేరే దేశానికి పంపించేశారు. కాదు, ఎందుకు మీరు ఎప్పుడు వేరే దేశాల గురించి ఆలోచిస్తారు, ఇంతకంటే పెద్ద క్లూ కూడా ఉండదు యాక్చువల్ గా. సో అనేశాను కాబట్టి ఈ మాటలో లాజిక్ అర్థమైపోతే ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ వీళ్ళందరూ అనమాట ధర్మవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తెనాలి నుంచి శంకర్, ఉదయ్, చంద్రిక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కోనకొండ రమణారావు గారు, కవిత వీళ్ళందరూ అనమాట బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అమటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఏపీ నుంచి అంటూ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం నుంచి అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు పంపించిన ఆన్సర్ చాలా సార్లు, మొత్తానికి చాలా ఇన్ఫర్మేషన్ పంపించారు, బట్ ఇంతకీ నేను అనుకున్న ఆన్సర్ అయితే రాలేదు. సో నేను చెప్పేస్తా, సో వెయిట్ చేయండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమా జైనుద్దీన్, స్నేహ పాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు, సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా శివ ఫణి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, దేశాయిపాట వేటపాలెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వేపూరి కృష్ణ చూడవరం నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు పేరు ఎక్కడ, పేరు లేకపోతే నేను ఎలా చదవాలి చెప్పండి, అండ్ ఆన్సర్ కూడా రాంగే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పొన్నూరు మండలం చింతల్పూడి నుంచి అనమాట మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ అసలు ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపి

ఇచ్చిన ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే చెప్పేసి టైం అయితే వచ్చేసిందనమాట. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కి 2 సార్లు ఆతిథ్యం ఇస్తున్న 2వ దేశంగా మన భారతదేశమే చరిత్ర సృష్టించిందనమాట. ఎందుకు అంటే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ ని విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన భారత్ 2వసారి ఈ బహుళ క్రీడల మహోత్సవాన్ని నిర్వహించనున్న దేశంగా నిలిచిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ హర్విల్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఉన్నది ఒకటే చిందకి ఈ మూవీ నుంచి, దాని తర్వాత మీరా ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అలాగే వివిధ భారతి లిజనర్స్ అందరికీ కూడా శరన్ నవరాత్రి శుభాకాంక్షలు అనమాట. మరి అమ్మవారి దయతో మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్ మేళాలు నిర్వహించడం ఇదే ప్రథమం. రాబోయే దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి 2,009.61 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో ఒక్క ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు అందనున్నాయి. భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ క్రాప్ సూపర్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ నిన్న పరిశీలించారు. ప్రతి సర్వే నంబర్లో సాగు చేస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ సామగ్రిని విక్రయించేందుకు లైసెన్స్ కోసం 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపరచాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లోని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మొత్తం 150 వార్డులున్నాయని, మొత్తం 2,77,565 మంది ఓటర్లు ఉన్నారని, 354 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్ధిని అమ్మవారు నేడు 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భారత్ కు వెస్టిండీస్ కు జట్ల మధ్య హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2 తో సమమైంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: TFM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
3: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:15 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి సినిమా గబుల నుంచి వివిధ వరకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ కూడా వింటూనే చేస్తూ ఉందాం ఇవాళంతా. మరి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఎవరు? మీ ఆర్జే తేజు. మరి ఫస్ట్ అప్డేట్ ఇవాళ సినిమా కబుర్ల గురించి మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇంకెందుకు లేట్, ముందుగా మన కమల్ హాసన్ గారు నటించబోతున్న ఒక లేటెస్ట్ ఫిలిం గురించి మాట్లాడేసుకుందాం. మరి భారతీయుడు సినిమా మనందరికీ ఫేవరెట్ కదా. చాలా ఇయర్స్ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ ఇండియన్ సినిమా అయితే మనకి వచ్చేసింది. 2024 లో రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, సో ఇండియన్ 2. అండ్ ఈ సినిమాకి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది అనేది ఆల్రెడీ మనందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, అది కాస్త నిజమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైం కల్లా కూడా ఇండియన్ 3 అనేది మన ముందుకి రాబోతోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని రెడీ అయితే

మాత్రం మార్చ్ అండ్ ఏప్రిల్ టైమ్ లోనే కరెక్ట్ గా రిలీజ్ చేస్తాం అని మేకర్స్ అప్పుడే ప్లాన్ కూడా చేసేస్తున్నారు. మరి చూడాలి ఇందులో మరి కమల్ హాసన్ గారు సేనాపతిగా నటించేసి అండ్ దీని గురించి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆ సేనాపతి గురించి ఏమేమి ఇస్తారో రాబోయే రోజులు తెలుస్తుంది, తెలుసుకుందాం. మనం కూడా వెయిట్ చేద్దాం దానికోసం. మరి ఇంటి మూవీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం భారతీయ నుంచి లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతీయ FM 101.3.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: भारती एफएम 101.3।
1: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, FIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: అఫ్ కోర్స్.
5: మగువల కోసం

TFM 101.3. ఒక లైలా కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటంటే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. సో చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో సినిమా పేరు హైందవ. మరి ఈ టీజర్

మాత్రం అయితే మాత్రం చాలా చాలా పవర్ఫుల్ లుక్స్ లో కనిపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో. మరి హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించిన అంటే రిలీజ్ చేసిన టీజర్ లో చూస్తే శ్రీనివాస్ లుక్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకా శివాజీ రాజా గారు, జేవిడి చక్రవర్తి గారు కూడా ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లుధీర్ భైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా మనం మాట్లాడచ్చు. సో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ఇక మన అందరి ముందు దీన్ని నవంబర్ 27 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జయ జాయనికి నాయక మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కమిటీ కుర్రాళ్ళ సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటో తెలుసా? కీర్తి సురేష్ నటించబోతున్న కొత్త మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది, చూసే ఉంటారు మీరు కూడా, సత్యవాన్ సావిత్రి. సో మహానటి సినిమా తర్వాత మళ్లీ సావిత్రి అనే పేరుతో, చక్కగా సత్యవాన్ సావిత్రి అనే పేరుతో ఒక సినిమా అయితే చేస్తున్నారు. మరి ఇందులో కీర్తి సురేష్ గారు లాయర్ క్యారెక్టర్ లో నటించబోతున్నారనమాట. అండ్ ఈ టీజర్ చూస్తే గనక అందులో ఆ లాయర్ పాత్రలో కీర్తి కామెడీ టైమింగ్ అయితే అసలు సూపర్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ తమిళ డైరెక్టర్ ప్రవీణ్ గారు తెరకెక్కిస్తున్నారనమాట ఈ సినిమాని. అండ్ ఇక తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో నవంబర్ 20 ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇంకా కొన్ని తెలుస్తాయి, మరి తెలుసుకుందాం. ఈ లోపు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ నేను లోకల్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మీరు వినేసారు ఒక్కడమ్మాయి ఇక్కడ బై మూవీ నుంచి. 11:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక ఈ దసరాలో మన ముందుకి రాబోతున్న ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ఫస్ట్ ఈ రోజు జైలర్ 2 సినిమా మన రజనీకాంత్ గారు జైలర్ 2 ద్వారా మన ముందుకు వచ్చేసారు. ఇక రేపు రణబాలి ఫిలిం కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ రష్మిక నటించిన ఈ మూవీ రాహుల్ సంకృతి అని తెరకెక్కించారు కదా. ఆల్రెడీ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసుకుంది సెన్సార్ అదంతా.

మరి ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని చెప్పేసి మన అందరికీ ముందుగానే తెలిసిన స్టోరీ. అండ్ మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట. సో అలా ఈ దసరా రేస్ లో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలి, అన్ని సక్సెస్ఫుల్ గా మనందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ ఫిల్మ్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, తర్వాత గీత గోవింద్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికులు, కోట్లాది మందికి స్ఫూర్తిని ఇచ్చిన మహనీయులు పూర్వ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి ఈరోజు స్మరించుకున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం 4 ఆన్లైన్ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంటుందని పోలీసులు తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 ఐదు మ్యాచ్ల అంతర్జాతీయ సిరీస్లో భాగంగా నిర్ణయాత్మకమైన 5వ టీ20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని చిరస్వామి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు 2-2 సమంగా కొనసాగుతున్న విషయం శ్రోతలకు తెలిసిందే. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

దసరా నవరాత్రి వేడుకల్లో ఉన్నాం కదా. అయితే మన దేశంలో ఈ దసరా వేడుకలు ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక మన పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం దసరాకి బదులుగా అక్కడ జరిగే ఫేమస్ ఫెస్టివల్ ఏంటో తెలుసు కదా, బతుకమ్మ ఫెస్టివల్. మరి ఈ రోజు మనమైతే ఈ ఫెస్టివల్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా. మరి బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా జరుగుతోంది, అండ్ ఎవ్రీ ఇయర్ ఏ విధంగా అంటే దసరా టైంలోనే వాళ్ళకి అక్కడ బతుకమ్మ జరుగుతుంది. మరి ఈ దీని గురించి చరిత్ర, దాని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ హ్యాపీగా ఇవాళ మన మంచి మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటా. మరి లవ్ స్టోరీ ఫిల్మ్ నుంచి మీ అందరి కోసం సారంగ దరియా పాట ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

रेडियो विविध भारती FM 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమున్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక పూల పరిమళాలతో ప్రకృతి పరవశించే వేళ, రంగురంగుల పూలతో తెలంగాణ నేల అందంగా ముస్తాబయ్యే వేళ, ఆడపడుచుల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు సందడిగా మారే వేళ, మన ముందుకు వచ్చే అపురూపమైన పండుగే బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ అంటే కేవలం పూలతో పేర్చిన ఒక అందమైన రూపం మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది, మహిళల ఐక్యతకు నిదర్శనం, అలాగే ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ. మరి అలాంటి తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశిష్టతను గురించి, దాని చరిత్రను గురించి కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఎస్ వింటర్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అయితే మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పూల పండుగ. ఈ పండుగకు ఎంతో పురాతనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అలాగే సామాజిక నేపథ్యం అయితే ఉంది అని చెప్పాలి. దీని ప్రారంభానికి సంబంధించి వివిధ జానపద కథలు, స్థానిక సాంప్రదాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. అయితే బతుకమ్మ పండుగను జనరల్ గా భాద్రపద మాసం చివరి రోజుల నుంచి ఆశ్వయుజ మాసంలో దసరా పండుగకు ముందు 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. అలా ఈసారి చూసుకుంటే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 తేదీ వరకు కూడా ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటున్నారు. మరి ఈ టైంలో వర్షాకాలం కంప్లీట్ అయ్యే టైం కదా, కాబట్టి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చక్కగా నీటితో నిండుతూ ఉంటాయి. మరి పొలాలు కూడా పచ్చదనంతో ఉంటాయి. ప్రకృతిలో రకరకాల అడవి పూలు విరబూస్తూ ఉంటాయి. మరి ఆ పూలతోనే బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిగా పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే వేడుకగాను, అలాగే పంటలు సమృద్ధిగా పండాలని కోరుకునే ఒక వ్యవసాయ సంస్కృతిలో భాగంగాను జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఈ బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, ఆ హిస్టరీ కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. ఇక ఎగ్జాక్ట్లీ 12:30 మనకు తెలుగులో వార్తలు కూడా ఉంటాయి కదా, వార్తలు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకోసం మీకు వచ్చిన కమర్షియల్ బ్రేక్.
1: శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు, ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఈమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. 6 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 31, 2026. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
2: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30.
4: జీవిక మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు, కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతి వృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్టపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు

కళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ, దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక, ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పీ సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ

0: చేస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్ లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణీందర్ సిద్ధు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వ్యూ భారతి FM
0: 101.3.

41 పీఎం క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక ఈ పేరు ఎలా వచ్చింది అంటే తెలుగులో బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి కదా. మరి అందువల్ల ఈ పేరు జీవితంపై ఆశను, మహిళల సంక్షేమాన్ని, కుటుంబ సంతోషాన్ని, ప్రకృతి సమృద్ధిని సూచిస్తుంది. మరి ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఒక జానపద కథ ఉంది అన్నాను కదా, అదేంటంటే ఒక రాజు రాణికి 100 మంది కుమారులుండేవారంట. అయితే వారందరూ యుద్ధంలో మరణించడంతో ఆ దంపతులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. తమకొక కుమార్తెను ప్రసాదించండి అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థించారంట. వారి భక్తికి మెచ్చి లక్ష్మీదేవినే స్వయంగా వారికి కూతురుగా జన్మించిందని, ఆ అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టారని చెప్తూ ఉంటారు. ఇక అప్పటినుంచి ఆడపిల్లల క్షేమం కోసం, కుటుంబ సంతోషం కోసం బతుకమ్మను పూజించే సాంప్రదాయం అనేది ఏర్పడింది అని ఈ జానపద కథ ద్వారా తెలుస్తోంది. అండ్ ఇంకా ఈ పండుగకు సంబంధించిన స్టోరీలు చాలానే ఉన్నాయి, కానీ మెయిన్ గా మనకి వినిపించేది ఇది మాత్రమే. మరి ఈ పండుగకు సంబంధించిన జానపద కథల్లో ఇది ఒకటి మాత్రమే అనమాట. అండ్ మొత్తానికి బతుకమ్మ చరిత్ర మనకు ఒక గొప్ప మెసేజ్ అయితే ఇస్తుందని చెప్పాలి. ఏం మెసేజ్ ఇస్తుంది తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: विद भारती एफएम 101.3।
1: சூரிய தமையா
2: வாணிய தமிதா.

0: अखिल भारतीय एफएम 101.3। స్మార్ట్ శంకర్ సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇక ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి కదా. మరి ఈ ఫెస్టివల్ చరిత్ర మనకు తెప్పే ఒక మెసేజ్ ఏంటో తెలుసా? ప్రకృతిని ప్రేమించడం అంటే మెయిన్ గా ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఉన్న దానికి మెయిన్ గా ప్రకృతిని ప్రేమించడం గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే జీవితాన్ని గౌరవించడం, మహిళలను ఆదరించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ నిజంగా ఏ ఫెస్టివల్ అయినా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే థీమే ఉంటుంది. సో ఇది కూడా అంతే. అండ్ మన సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పేసి ఈ పండుగ తెలుస్తుందన్నమాట, తెలియజేస్తుంది. అండ్ ఇక బతుకమ్మ తయారీ కూడా ఒక అందమైన సాంప్రదాయ కళ అనే చెప్పాలి. రకరకాల పూలను సేకరించి తయారు చేస్తారు. ఇక ఒక్కో పువ్వు ఒక్కో రంగు ఒక్కో అందంగా ఉంటాయి. ఇక ఆ అందాలన్నీ ఒకచోట చేరితేనే బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మరి ప్రతి రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుంటుంది, నైవేద్యం కూడా ఉంటుంది, లేదా ఆహార సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉంటారనమాట బతుకమ్మ ఫెస్టివల్. సో మీకు కూడా హ్యాపీ బతుకమ్మ. అలాగే ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం, కొత్త కొత్త విషయాలు కూడా. మరి ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం నెక్స్ట్ చల్మోహన్ రంగ మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు అమెరికా ఈజ వచ్చిన కి మంచి గడియలు సిగరెట్ అగ్గితో పానంతో నీ సోపతికి తావ దీపాలని పప్పతి పట్టినం జలభద్రంగా ఎల్లి రాబిటో

0: विविध भारती FM 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పొన్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణాసంచ సామగ్రిని విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలు జతపరచాలన్నారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత

ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: भारती FM 101.3।
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, వెల్కమ్ టు ధీరా. 1:10 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే వినేసాం ఫస్ట్ సాంగ్ భరత్ అనే నేను మూవీ నుంచి. ఇక ఈ రోజు దేవి శరణ నవరాత్రుల్లో 5వ రోజు కదా. ఈ రోజు అమ్మవారు స్కందమాతగా పూజిస్తారు. అయితే అమ్మవారిని మనం పూజించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, శాంతి, సంతోషం లభిస్తాయి అని భక్తుల విశ్వాసం. స్కందమాత చేతిలో, అంటే స్కందమాత ఒడిలో కుమారస్వామి కనిపిస్తారు. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తారు ఇవాళ స్కందమాత. అయితే ఈ మాత ఆరాధన మనకు 3 ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది తెలుసా. 1, మాతృప్రేమ. 2, ధైర్యం. 3, పవిత్రత. మరి మాతృప్రేమ గురించి మాట్లాడాలి అంటే అస్సలు మనం మాటల్లో చెప్పలేనిదనే అనాలి. మన లైఫ్ లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా. అన్ని స్టేజెస్ లో తల్లి మనకు తోడుగా, అండగా, సపోర్ట్ గా ఉంటూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన లైఫ్ లో మదర్ ప్లేస్ అనేది అసలు రీప్లేస్ చేయనిది. అండ్ అసలు మదర్ రోల్ గురించి మనం మాటల్లో కూడా చెప్పలేనిది. అయినా సరే కొన్ని విషయాలు మన మదర్ మన లైఫ్ లో ప్లే చేసే కొన్ని విషయాలు, మనకి ఎప్పుడు తోడుగా ఉండే మన మదర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం అమ్మా నన్న ఉత్తమ్ లమ్మాయి సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Bharti FM 101.3. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి. మరి ఈ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 1:17 PM క్లాక్ లో చూస్తే ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక మార్గదర్శి ఉంటారు ఖచ్చితంగా, కానీ ప్రతి బిడ్డ జీవితంలో తొలి మార్గదర్శి మాత్రం ఖచ్చితంగా మన తల్లే. అయితే వాళ్లే మనకి తొలి గురువులు, అలాగే నాయకులు కూడా. ప్రతి ఒక్కరికి జీవితంలో మొదటి పాఠాలు నేర్పించేది తల్లి మాత్రమే. నిజాయితీ, క్రమశిక్షణ, దయ, గౌరవం, బాధ్యత, ఇలాంటి ఎన్నో విలువలను పిల్లలకు పరిచయం చేస్తుంది అమ్మ. పిల్లల కళలను అర్థం చేసుకుని వారి టాలెంట్ ను గుర్తించి సరైన దిశలో ఎంకరేజ్ చేయడానికి కూడా మనల్ని సపోర్ట్ చేసేది కూడా మన అమ్మదరే. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది అమ్మ మనకు చెప్పే మంచి మాటలు ఫస్ట్ అసలు మనకి తలకెక్కవు, ఏంట్లే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే తెలుస్తుంది, ఆ రోజు అమ్మ చెప్పింది విని ఉంటే ఈ రోజు నన్ను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఫీల్ అవుతూ ఉంటాం. సో అమ్మకి ఏం తెలుసులే, ఇంట్లోనే ఉంటుంది, తనకేం తెలీదు అని తను చెప్తే నేను వినేదేంటి అని అనుకునే స్టేజ్ లో ఉంటారు చాలా మంది. కానీ అది చాలా రాంగ్ అనమాట. అండ్ మన మీద మనకంటే కూడా మన మదర్స్ కి చాలా నమ్మకం ఎక్కువ. అండ్ మనం చేయబోయే పనిలో సక్సెస్ అవుతామా కాదా అనేది కూడా వాళ్ళకి ముందుగానే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సో ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఇలా వద్దు, ఇలా చేయి, ఇలా ఉండు, ఇది ఇది అని. సో మనం ఒక్కొక్కసారి వాటిని ఇగ్నోర్ చేసామనుకోండి మనకే నష్టాలు. సో ఒకసారి విని తను ఏం చెప్తుందో అర్థం చేసుకుని ఓకే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి, అదే మన మంచికే కదా చెప్తోంది అమ్మ అని చెప్పేసి మనం ఆలోచిస్తే డెఫినెట్ గా మనకు అదే లాభం అవుతుంది కూడా. సో ఇలాంటి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అమ్మ మనకిచ్చే ధైర్యాన్ని గురించి మాటల్లో చెప్పలేం కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత స్ట్రాంగ్ గా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఉండలేం, మన ప్రాబ్లమ్స్ ను మనం ఫేస్ చేయలేం. నిజంగా మదర్ దగ్గర నుంచి మనం ఆ స్ట్రాంగ్ అనే దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత. కానీ సాంగ్ కంటే ముందు ఇప్పుడు 1:20 కావస్తుంది, కాసేపట్లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వినిద్దాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. జాతీయ సరస్మేళ 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్మేళ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక వార్తల వివరాలు. జాతీయ సరస్మేళాను ప్రారంభించిన రాష్టపతి విజయవాడ పర్యటనలో భాగంగా పునమిఘాట్ వద్ద జాతీయ సరస్మేళ 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. సరస్మేళ ప్రాంగణానికి చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వివిధ రాష్టాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్మేళ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: मैं इस मेला में आने से पहले दीदियों का स्टॉल देखने को मुझे मौका मिला. उनका उत्साह, उनके चेहरे पे मुस्कान देख करके मुझे लगता है महिलाएं बहुत सेटिस्फाइड है. बहुत दिनों का सपना, जो एक दिन महिलाएं पीछे रह जाते थे आर्थिक रूप से, केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों

0: ఊపర్ నిర్భర్ కర్తే.
1: అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సరస్మేళ దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, నైపుణ్యాలను తెలిపే జాతీయ వేడుకని పేర్కొన్నారు.
2: తీన్ కరోడ్ లఖపతి దీదీ కా టార్గెట్ సమయ సే కాఫీ పహలే అచీవ్ కర్ లియా ఔర్ అబ్ ప్రధానమంత్రి జీ నే లక్ష్య దియా హై 6 కరోడ్ లఖపతి దీదీ. ముజే బతాతే హుయే ప్రసన్నతా హై, 3.5 కరోడ్ లఖపతి దీదీ తో బన్ చుకీ హై. और 6 करोड़ लखपति दीदी का टारगेट भी दीदियों की कार्य क्षमता के कारण बहुत जल्दी हम अचीव कर लेंगे, बहुत जल्दी हम पूरा कर लेंगे.
1: మహిళా సాధికారతకు జాతీయ సరస్మేళ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమే ఘాట్ వద్ద ఈ రోజు నిర్వహించిన జాతీయ సరస్మేళ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, జాతీయ సరస్మేళ విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేళ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: మహిళా శక్తిని చాటేందుకు విజయవాడకి తొలిసారి జాతీయ సరస్సు మేళ నిర్వహించుకున్నాం. 365 రోజులు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం, గ్రామీణ ఉత్పత్తుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ మేళా లక్ష్యం. ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి.
1: పూర్వ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు జాతీయ అభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం విద్య, క్రమశిక్షణ, అంకిత భావాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదకర పరిశ్రమల భద్రత, అత్యవసర ప్రణాళికల అమలు, వివిధ శాఖల సమన్వయంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలపై సమీక్షించారు. జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు నిర్వహించాల్సిన పరిశ్రమల్లో 45 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రాష్ట ఎన్నికల సంఘం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్వతీపురాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నామని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వి రామ్ గోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ఈరోజు పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన కమిషనర్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, రోడ్లు, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయకూడదని సూచించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి

నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి బకాసురవధ అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, కార్యాలయాలు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు, సందేశాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ వంటి వినియోగ బిల్లులపై కూడా రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, సందేశాలు ముద్రించకూడదని సూచించారు. నియమావళికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
3: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
4: मदलू पिड़दामा इन्वेस्टिंग पाठनी।

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిట్.

0: ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే సూపర్ పవర్ కదా మన అమ్మ. స్వతంత్రంగా ఆలోచించడం ఎలాగా అనేది కూడా నేర్పిస్తుంది. ఇంకా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇంటి పనులు, చదువు, బాధ్యతలు, కళలు ప్రతి దానిలోనూ సమానత్వాన్ని పాటించాలి అని ఒక సమానత్వపు విలువలను కూడా నేర్పిస్తారు మన మదర్స్. ఇక సమానత్వ సమాజానికి పునాది కూడా వేయడం వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చూసుకుంటే అసలు ప్రేమని, ఐకమత్యాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అని డెఫినెట్ గా చెప్పచ్చు. ఇంకా ఈ తల్లి నాయకత్వం అనేది కేవలం ఇంటి గడప దగ్గరలోతో, అంటే ఇంటి గడప దగ్గరతోనే ఆగిపోదు కదా, సొసైటీని కూడా నడిపించగలరు. ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, ఇంకా మహిళా సాధికారత, వీటన్నిటి వల్ల కూడా అటు ఫ్యామిలీతో పాటుగా బయట కూడా మహిళలు నాయకులుగా రాణించవచ్చు. ఇక మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती एफएम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మహిళా నాయకత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన మదర్స్ రోల్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అయితే మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి తెలుసుకుందామా అన్నాను కదా. మరి ఫస్ట్ ప్లేస్ మనం మాట్లాడుకోవాల్సింది సావిత్రిబాయి పూలే గారు. మరి బాలికల విద్య కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎంతో కృషి చేశారు సావిత్రిబాయి గారు. ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అనే ఆశయంతోనే ముందుకు సాగారు. మరి ఆమె లైఫ్ మనకిచ్చే లెసన్ ఏంటి, ఏం నేర్పిస్తుంది? ఒక మహిళ విద్యావంతురాలైతే మరెందరో మహిళలకు మార్గం చూపగలదు అని ఆవిడ పోరాటంలో, ఆవిడ చేసిన కృషిలో తెలిసిపోతుంది క్లియర్ గా. ఆ మాట నిజమా కదా? నిజంగా. ఇంకా అలాగే సుధామూర్తి గారు కూడా రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు సుధా గారు. ఆమె జీవితం చెప్పే సందేశం ఏంటి అంటే, జ్ఞానం, నిరాడంబరత, సేవాభావం ఇవి సొసైటీలో సానుకూల మార్పుకు దోహదపడతాయి అని. అలాగే కిరణ్ బేడి గారు, భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు కిరణ్ బేడి గారు. మహిళలు ఎన్నో రంగాల్లో నాయకత్వం వహించగలరని నిరూపించడం జరిగింది. మరి ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు అని నేర్చుకోవచ్చు. అలాగే ఈలా భట్ గారు, మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శి ఈలా భట్. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు, ఉపాధి, కృషి కోసం ఎంతో, వాళ్ల కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే మహిళలకు అవకాశాలు, ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తే వారు తమ జీవితాలను తామే తీర్చిదిద్దుకోగలరు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఇంకా ఈ విధంగా చూసుకుంటే చాలా మంది, ఎంతో మంది మహిళల గురించి మనం ఎప్పుడో చదువుకున్నాం, ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది ఇప్పటికీ స్టిల్ చాలా చోట్ల మనకు తెలియనివి కూడా చాలా స్టోరీస్ ఉండొచ్చు, ఎంతో పోరాటాలు చేస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ గురించి మనం చదివినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి, ధైర్యంగా సొసైటీలో ఎలా మనం మనల్ని మనం నిరూపించుకోవాలి, మంచిగా మంచి స్థాయిలో మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ డెఫినెట్ గా అందరి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మన మదర్ నుంచే కదా. సో బయట ఎంతమందినో చూసి స్ఫూర్తి పొంది నేర్చుకోవడం వేరు, ఇంట్లో మన మదర్ని చూసి మనం నేర్చుకోవడం వేరు. సో ఫస్ట్ గురువు మనకి మన మదరే కాబట్టి అన్నీ తనే దగ్గరుండి చెప్తుంది, నేర్పిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. మీ అందరి కోసం నాని ఫిల్మ్ నుంచి ప్లే చేస్తాను మంచి పాట, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండ్ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: 5000?
6: ఏంట్రా 5000?
5: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
6: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి

0: అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: अखिल भारतीय एफएम 101.3। వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇందాక చాలా మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఈ మహిళల జీవితాలు మనకు తెలియజేసేవి ఏంటి, ఒక్కటే, నాయకత్వానికి భేదం లేదు అని. దూరదృష్టి, ధైర్యం, బాధ్యత, సేవాభావం ఉన్న ప్రతి మహిళ సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవగలదు. కాబట్టి మన మదర్స్ కూడా కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తులుగా మాత్రమే కాకుండా అలా చూడకుండా వారిని కూడా ఆలోచనాపరులుగా, మార్గదర్శకులుగా, నిర్ణయాధికారులుగా, నాయకులుగా గుర్తించి గౌరవించాలి. సో ఇదన్నమాట, ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. ఇక నెక్స్ట్ అయితే మీకు టైం చూస్తే మాత్రం 1:59 ఇలా పరుగులు పెడుతోంది కదా. ఇక ఎగ్జాక్ట్లీ 2 గంటలకు మనం ఇంగ్లీష్ లో వార్తలు అయితే వినేస్తాం. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

विविध भारती FM 101.3 listening to Vivid Bharati FM 101.3. This is RJ Teju and 227 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే ఇక సన్ రేస్ నవి చేయడానికి ఇంకా 3 మినిట్స్ టైం ఉందన్నమాట. ఈ లోపు ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆల్రెడీ నువ్వు నేను ప్రేమ అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశాం కదా. సో ఇలాంటి ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మంచి మంచి క్వశ్చన్స్ తో మీరు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆన్సర్స్ కూడా పంపించేయచ్చు. మరి ఆన్సర్స్ ఎలా పంపి

హలో తెలుసు కదండి, నేను అడిగే క్వశ్చన్స్ కి 8664388144 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని టైప్ చేసి, సో గెట్ రెడీ. మరి కాసేపట్లో కలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు.

0: లైఫ్ఈజీ రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేనైతే ఈ రోజు మన సందరేసనరీ ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే తేజు వాడ్నిక. మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి, ఎలా తెలుసు కదా? 8662438114 నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి వాట్సాప్ చేసేస్తే చాలు. అండ్ ఇక ఈ రోజు నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, నేను ఒక ఒక లైన్ అయితే అడుగుతాను, ఆ లైన్ లో ఒక రిలేషన్ పేరు ఉంటుంది, ఒక రిలేషన్ నేమ్ ఉంటుంది, అదేంటో మీరు కనిపెట్టాలి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది. సో ఈ సెంటెన్స్ లో ఉన్న ఒక రిలేషన్ పేరు ఏంటి? విన్నారు కదా, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరేంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో ఈలోపు మీ అందరి కోసం నీకు నేను నాకు నువ్వు ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफ एम 101.3।
1: 5000
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బిండు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 to 40 అయిపోతుంది క్లాక్ లో టైం చూసే మాత్రం. సో సందరిసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేశాను, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ కాస్తుంది, అయితే ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరు మీరు కనిపెట్టేసేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. అలా అడిగిన లేదో వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తో మరి సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు, తర్వాత శ్రీగారు ఫ్రం విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ గారు కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇంకొకసారి ఆలోచించండి, భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రం రాజోలి కరెక్ట్ ఆన్సర్, తులసి గారు మౌనిక గారు జయంత్ ఫ్రం నందికొట్కూర్ కరెక్ట్ ఆన్సర్, మార్కాపురం నుంచి తాడ్వాయి మోహన్ రావు అచ్యుత లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్, నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా, ఇక కౌస్తభ గారు ఫ్రం ఆత్మకూర్ కరెక్ట్ ఆన్సర్, పద్మ గారు అండ్ ప్రియా గారు ఫ్రం తెనాలి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ భానుచందర్ గారు అమలపాడు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ గా, సులోచన గారు ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్, ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్ ఆన్సర్ పంపించారు కానీ ఆన్సర్ కార్యాకరణ ఏదో అన్నారు అర్థం కాల, మీ ఆన్సర్ అయితే రాలేదు. ఓకే దెన్ మునెమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి తిరుపతి జిల్లా మెసేజ్ చేశారు కరెక్ట్ గా, మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్, మధు ఫ్రం కోవలకుంట్ల మల్లెపూల రాంగ్ ఆన్సర్, రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేశారు శుభ మధ్యాహ్నం అని మాత్రమే వచ్చింది. ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సందర్శనీ ప్రోగ్రామ్ ప్రశ్నకి నా జవాబు ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ తో ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి పంపించారనమాట, ఏపీలో ఉన్న శ్రీకాకుళం. ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి, ఇక జరుపుతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా, కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, షబీనా గారు కూరబల కోట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా, గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పెడన జోగునందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే కరెక్ట్ గా. ఇక నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్ నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, ఇక కనకరావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు రామాపురం సూర్యాపేట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా, మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్ట నుండి హుసేన్ కట్ట నుండి తుమ్మా జయలక్ష్మి గారు సావిత్రి గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి శ్రీవిద్య కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య గారు ఫ్రం మాలగడ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ సేహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారు. సో ఏం లేదండి, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది అలా రిపీట్ అన్నారో లేదో వెంటనే కరెక్ట్ గా కూడా పెట్టేశారు. నెల్లూరు నుంచి మను గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్ గా, వెల్కమ్ టు సందర్శనండి అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ పల్లవి గారు చిన్నకానూరు నుంచి మెసేజ్.

పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇద్దరు ముగ్గురు ఇప్పుడే ట్యూన్ చేశారనమాట మొత్తానికి. ఓకే 2:43 అయిపోయింది కదా, ఇంకొక చిన్న పాట అయితే వేస్తాను, దాని తర్వాత మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఈలోపు ఇప్పుడే క్వశ్చన్ విన్న వాళ్ళు ఇంకొకసారి ఆన్సర్స్ పంపించండి. ప్రతి 7 మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది. ఇందులో ఉన్న ఒక రిలేషన్ పేరు, అంటే మనం పిలుస్తూ ఉంటాం మా అక్క, బావ, చెల్లి, మామ, అత్త, సో అన్న, ఇలా ఒక పదం ఉంటుందన్నమాట. ఈ లైన్ లో దాగింది, ప్రతి 7 మా మల్ల చెట్టు విరగ్గాస్తుంది. అందులో ఉన్న ఆ పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ ని స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పున్నమ్మ తోట విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

0: తిరగగాస్తుంది. ఇందులో దాగి ఉన్న ఆ రిలేషన్ పేరు ఒకటి ఉంది, చిన్న పదం అంటే అక్క చెల్లి అత్త. సో ఈ పదాలలో ఏదో ఒకటి ఉండొచ్చు ఆ లైన్ లో, సెంటెన్స్ లో ఉందన్నమాట. మీరు ఒకసారి గమనిస్తే గనక అది ఆన్సర్ అర్థమైపోతుంది. చూద్దాం ఇంకా ఎవరైనా మెసేజ్ చేశారా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత పాలజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్. ఓకే కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గురుస్వామి నాయుడు గారు రొంపచెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లావణ్య, లక్ష్మీప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్. చెల్లెలు అంటున్నారా? కాదండి, వేదాంతం. జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, చిన్ని గారు, విమల కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కాపూర్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. నెల్లూరు నుంచి తోట లక్ష్మణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. గౌరీ ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు కరెక్ట్ గా. హాయ్ తేజు అంటూ ప్రసన్న గారు తెనాల నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్నలో ఉన్న మెలిక క్లియర్ గా అర్థమైంది అంటున్నారా? ఓకే కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం, కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పల్లవి చిన్నకానూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదు అక్క అంటున్నారు మీరు, అక్క కాదు. దంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర ఇనమడుగు నుంచి పంపించారు కరెక్ట్ గా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక ఆన్సర్ ఏంటంటే, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది మామ. సో మా మల్లె చెట్టులో మామ అనే పదం దాగింది అదనమాట. మామ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చందమామ సినిమా నుంచి మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను ఇప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తే సరిపోతుంది, ఈలోపు ఆలోచిస్తూ ఉండండి. ఇంతకి క్వశ్చన్ ఏంటంటే, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో చాలా కష్టంగా ఉందనిపిస్తుంది వింటుంటే, కానీ ఆన్సర్ అయితే ఈజీనే. ఒకసారి ఆలోచించండి, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో ఆన్సర్స్ ఏంటో, ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది గెస్ట్ చేస్తూ ఉండండి. సాంగ్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ న్యూస్ కూడా వచ్చేస్తాయి, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Moonlight is Roma, both are loving together. Chanda Mama, Chanda Mama.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలను వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏసిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలలో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబరు 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती FM 101.3।
1: ఫైవ్ థౌజండ్ రా?
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా?
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నావు.

0: ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదెలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: సూపర్ ఐడియా రా.

FM 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. 3 గంటల 3 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి ఏజ్ ఎంత? సో రవి వయసు ఎంత? తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరి వయసు కలిపితేనేమో 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడిగేశాను కాబట్టి మీరు కూడా అంతే క్లారిటీగా ఆన్సర్స్ పంపిస్తారని అనుకుంటున్నాను. చాలా మంది మెసేజ్లు, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ రాంగ్ గా ఉన్నాయి, ఎక్కడో కొన్ని మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి. దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ సౌధామణి, వసుంధర ఎనమడు గురించి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు పెట్టిన మెసేజ్, అండ్ ఇప్పుడు క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెట్టిన కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెట్టిన రాంగ్ ఆన్సర్ అండి. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజుల మండలం రాంగ్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్, ఇక్కడ డాక్టర్ రామకృష్ణారెడ్డి అని సునీత ఫ్రమ్ రాజోలి రాంగ్ ఆన్సర్, ఇమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ గారు రాంగ్ ఆన్సర్. చాలా మంది రాంగ్లు వచ్చేసాయి. వేదశ్రీ, పల్లవి, శేఖర్ అండ్ రాహుల్ ఆన్సర్ పంపించారు వరిగిద్ద విలేజ్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవినగర్ నుంచి మెసేజ్ పంపించారు. కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూర్ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. మార్కాపూర్ తాడువాయి మోహన్ రావు గారు, దామసాని హనుమయ్య గారు ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత, రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను కాబట్టి విన్నారు కాబట్టి ఆన్సర్ ఇప్పుడైనా కరెక్ట్ గా మీకు అనిపిస్తే పంపించండి, ఓకేనా? సో ఒక సాంగ్ తర్వాత మరిన్ని మెసేజెస్ జరుగుతాను. ఇంకొకసారి రిపీట్ అయినా, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెసెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:13 క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ యగ్నం ఫిల్మ్ నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా మంది పంపించేస్తారు. దాదాపుగా 55 మెసేజెస్ అయితే వచ్చేసాయి. రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? మనీ ఆన్సర్స్ ఎవరు పంపించారు ఇంకా చూసేద్దాం. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ నితీష్ అండ్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. ఇక జరుపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. సందరేష్ నడికి ప్రోగ్రామ్ కి ప్రశ్నకి జవాబు ఏంటంటే అని చెప్తూ ఆన్సర్ పంపించారు. ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల, రాంగ్ ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు కొత్తగూడెం, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. పాలజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట జిల్లా కరెక్ట్ ఆన్సర్. పాలోజు విజయలక్ష్మి గారు ఫ్రమ్ నాయుడుపేట కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రాంగ్ ఆన్సర్. ఏంటి ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్స్, ఇదే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా ఇలాగా. సో పెద్దపరియా విలేజ్ నుంచి మునెమ్మ గారు పంపించారు రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి హుసేన్ కట్ట నుంచి మెసేజ్ మనకి తుమ్మా జయలక్ష్మి గారు సావిత్రి గారు రాంగ్ ఆన్సర్ పెట్టేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా మీరు ఎవరు? పొన్నూరు మండలం నుంచి, చిందలపూడి నుంచి బి ఆదాం అండ్ మల్లేశ్వరి గారు పప్పులో కాలేసేశారు, రాంగ్ ఆన్సర్ పెట్టేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య గారు, ముందు పెద్దన్న గారు పెట్టారు మెసేజ్, కొప్పు మల్లేశు అండ్ అదెప్ప గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ స్నేహబాణ జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి పంపించారు, నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీవిష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. ఇక శంకర్ గారు అనంతపూర్ నుంచి పెట్టారు మెసేజ్, రాంగ్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మెసేజ్ మనకి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వరకు ప్రశ్నకు జవాబా? ఇది వరకు ప్రశ్న మామా కదా, చెప్పేశాను ఆల్రెడీ, మీరు వెళ్ళలేదేమో. ఎవరంటే పట్టింది మెసేజ్ దేవసేన ఫ్రమ్ తిరుపతి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పి జానకీరామ్ పంపించారు నందిగామ నుంచి, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. స్వాతి, సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ తెనాల నుంచి పెట్టారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సరే ఒక సాంగ్ తర్వాత ఇక మిగతావి కూడా చదివేసి కరెక్ట్ ఆన్సర్ కూడా అనౌన్స్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మా, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఐఎమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: గోల్డ్ మాల్ అంటే సాంగ్ వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్. అండ్ ఈ నేను అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం గోల్మాల్ గా ఉందా ఏంటో, చాలా వరకు రాంగ్ ఆన్సర్స్ వచ్చేసాయి. ఏం లేదండి, ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. రవి తన తండ్రి కంటే ఒక 25 ఇయర్స్ చిన్నవాడంట. ప్రెజెంట్ అయితే వాళ్ళిద్దరు వయసు కలిపితే ఎంత, 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత అనేది నాకు క్వశ్చన్. మరి చూద్దాం ఆన్సర్స్. ఇంకా ఇప్పుడు ఎవరెవరు కరెక్ట్ గా పంపించేశారు? ధర్మరాజు గారు కర్నూలు మద్దూర్ నగర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి

జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎంఎస్ సర్దార్ గారు, రవి వయస్సు ఇంత అని చెప్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఇక బేతంచెర్ల గౌరీపేట నుంచి, నంద్యాల డిస్టిక్ట్ నుంచి మురారి మహేష్ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ తో పశ్చిమ గోదావరి జిల్లా ఆకిపేట నుంచి వాణి అండ్ భార్గవి మెసేజ్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు, రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు, ఎన్జీఓ కాలనీ కడప, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో కే దేదీప్యా ఫ్రం నెల్లూర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు, దామర్ల పెద్దమస్తాన్ రావు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి జయకుమార్ రెడ్డి, బి విజయ్ కుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఐఎమ్ ఎల్ దేదీప్య ఫ్రం నెల్లూరు, ఇందాకే వచ్చింది కదా మెసేజ్ మీది, కే దేదీప్య వచ్చింది, ఇప్పుడు మీరు ఎల్లా? ఓకే ఓకే, నెల్లూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు మీరు. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఫ్రం ఆత్మకూరు నంద్యాల జిల్లా, రాంగ్ ఆన్సర్. చిన్న కానూరు నుంచి మెసేజ్ పల్లవి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం మార్కపూర్, రాంగ్ ఆన్సర్. పత్తికొండ రాజారావు గారు కర్నూలు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, విమల గారు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి మెసేజ్ బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం, రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరొకసారి వినిపిస్తారా అంటున్నారు ఇంకొందరు అయితే, చాలా సార్లు రిపీట్ చేశాను నేను. ఇంకా మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. జమ్మలపాలెం జమ్మేపాలెం నుంచి వెంకట కృష్ణయ్య గారు, నెల్లూరు నుంచి అనమాట. నెక్స్ట్ మీరు పంపించిన ఆన్సర్ ఎస్ కరెక్ట్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిపేట నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాంగ్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. 20-30 ఇట్లా అంటున్నారు, కానీ ఈ రెండిట్లో ఏది కాదు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రాంగ్ ఆన్సర్. అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రాంగ్ ఆన్సర్. వై గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ అండి. సీను గారు ఫ్రం ఐరాల, రాంగ్ ఆన్సర్. జరుపతుల బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. మస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి అండ్ కాటమయ్య, కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి గారు, రాంగ్ ఆన్సర్. దోర్నాల నుంచి బాలాజీ గారు ఫ్రం దోర్నాల బాలాజీ గారు ఫ్రం వనస్థలిపురం, హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ గారు, కరెక్ట్ ఆన్సర్. జనార్దన్ అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు జనార్దన్ గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు, సునీత గారు ఫ్రం రాజోలి, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రం నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, జరుపతుల బుచ్చయ్య గారు ఇప్పుడు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇంకా ఇక్కడతో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేసే టైం వచ్చేసింది. సో చాలా సింపుల్, ఫాదర్ కంటే ఆ కొడుకు వయసు 25 సంవత్సరాలు తక్కువ అని చెప్పాను కదా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. ఈ లెక్కన ఆ కొడుకు వయసు ఎంత అని కదా నా క్వశ్చన్. సో ఫాదర్ ఏజ్ 35 అయితే రవి వయసు 10, సో 10 అనమాట. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. సో వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 టాలీ అవ్వాలంటే వీళ్ళిద్దరి వయసు మనం ఎంత వేసుకోవాలి? ఫాదర్ వయసు 35 అండ్ రవి వయసు 10 అయితేనే ఇటు మైనస్ చేస్తే 25 వస్తుంది, ప్లస్ చేస్తే 45 వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో ఇంతకీ రవి వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు. సో అదనమాట విషయం, ఆన్సర్ అయితే 10 సంవత్సరాలు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ గా. ఇంకా రవి గారు, రవి వయసు ఇంత అని చెప్తూ ఇప్పుడు వస్తున్నాయి మెసేజ్లు, మళ్ళీ నేను ఆన్సర్ విన్న తర్వాత వస్తున్నాయా. భానుముఖుల నుండి రేడియో మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ ఫ్రం రాజోలి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడనా, కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఎప్పుడో ఫస్ట్ లోనే కరెక్ట్ గా పెట్టేశారండి భాస్కర్ గారు. సో మళ్ళీ పంపించారు ఇప్పుడు. ఎనీహో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా వినేశారు కదా. సో ఇది ఇక్కడతో ఇలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం.

ఇక సదర సటి ప్రోగ్రామ్ ని వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే తేజు. నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళు మన షోలో అంటే, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇదొక రిడిల్. సో ఇది ఒక చిన్న తికమక క్వశ్చన్ రిడిల్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది మరి తెలిస్తే నాకు పంపించేసేచ్చు. తాత వేసిన చాప ఎవరు చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరు ఏరలేరు. ఆన్సర్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పట్టణ సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, FIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
4: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
3: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
6: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
7: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాయండి చెప్తున్నాడు.
8: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
9: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
7: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
9: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు, ఇంతకీ ఏమిటది? మరి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించేయండి అన్నాను కదా. 1, 2, 3 ఎన్ని వచ్చాయి తెలుసా? 67 వచ్చేసాయి. చూద్దాం ఆన్సర్స్. సో మోస్ట్లీ ఆన్సర్స్ కరెక్ట్ అయితే మాత్రం నేను ఇంకా ఓన్లీ మీ పేర్లు అయితే చదివేస్తాను ఫస్ట్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైనా పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో ఇక్కడ నుంచి మెసేజెస్ స్టార్ట్ అయిపోయాయి, కరెక్ట్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మంగళగిరి నుంచి యశోద గారు, ఇక నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, నెక్స్ట్ పాపారావు గారు ఉట్టి నర్సాపురం నుంచి, కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి, తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి ఆన్సర్ పంపించారు. తిరుపతి గారా? ఓకే, తిరుపతి గారా లేకపోతే

శ్రీనివాస మంగాపురం అనేది ఊరు, మీ పేరు తిరుపతినా? ఎనీహౌ ఆన్సర్ కూడా కరెక్ట్ గా పెట్టారు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక సులోచన గారు ఫ్రం కరీంనగర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం అండ్ హేమలత. మునెమ్మ గారు ఫ్రం పెద్దపరియ విలేజ్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు, జూకు అధెప్ప గారు. తర్వాత మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. భాస్కర్ గారు ఫ్రం పెడన. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాన జైనుద్దీన్. సాఫియా ఫ్రం గొల్లపూడి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్. నంద్యాల జిల్లా నుంచి ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు. ఎల్ దేదీప్య అండ్ కే దేదీప్య ఫ్రం నెల్లూర్. తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రం తెనాలి. శరణ్య, ప్రతీక్ అండ్ సంధ్య ఫ్రం నాగలదిన్నే. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబెడ్డి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు. రాజారావు గారు ఫ్రం పత్తికొండ. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా, నూజహాన్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప. తమన్ ఫ్రం కడప. అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి, నాగిరెడ్డి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం. సీను గారు ఫ్రం ఐరాల. దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా. నాసికా వేణు ఫ్రం దేశాయిపేట. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రం భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు. ఉపేంద్ర గారు ఫ్రం, మీ ఊరు పేరు మెన్షన్ చేయలేదు కానీ మీరు పంపించింది మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. తర్వాత మురారి మహేష్, దూదేకుల నజీర్ ఫ్రం బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా. విజయ్ పరమేష్ ఫ్రం గుంతకల్. భువనేశ్వరి, పద్మజ, పూజిత, వెన్నెల, హేమ బ్రోవ్యాలీ నుంచి. పి జానకీరామ్ నందిగామ నుంచి. నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి. బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు. ఎంఎస్ దుర్గారావు గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. తర్వాత కోటేశ్వరి గారు ఫ్రం హైదరాబాద్. పిఎస్ రంగారావు గారు ఫ్రం వెస్ట్ తాంబరం చెన్నై. కిషోర్ గారు ఫ్రం నంద్యాల. జనార్దన్ కందూర్ అని పెట్టారు. ఇక మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి. కే సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి. నెల్లూరు జిల్లా నుంచి, బందరుపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. రుత్విక ఆన్సర్ పంపించారు ఫ్రం రామాపురం సూర్యాపేట. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష. లత ఫ్రం విగ్యూరు. నెక్స్ట్ మెసేజ్ కాజు నుండి నందనం జగదీశ్వరరావు అండ్ లక్ష్మి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ నంద్యాల జిల్లా. శ్రీరామానగర్ నుంచి, కర్నూలు నుంచి వాసవి గారు. నిజామాబాద్ వీగ్లి బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు. నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపూర్ నుంచి అనురాధ గారు. కృష్ణా జిల్లా కాజ నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి, మాధురి అండ్ ధృతి ఫ్రం కెనడా. దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి. నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రం నెల్లూరు. కనకారావు గారు ఫ్రం పెడన. సుధా ఫ్రం కొత్తగూడెం. అరిగిద్ద విలేజ్ నుంచి శ్రీ రాహుల్ అండ్ శాంతి శేఖర్ ఆన్సరా. ఓకే దెన్. సో ప్రీవియస్ క్వశ్చన్ కి ఏ విధంగా అయితే రాంగ్ ఆన్సర్స్ ఎక్కువగా వచ్చాయో అండ్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. మొత్తానికి సింపుల్ గా అనిపించింది కదా క్వశ్చన్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి కాదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం.

ఆకాశం నక్షత్రాలు తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇంతకీ ఏమిటది అంటే ఆకాశం నక్షత్రాలు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మరి ఇంతకీ ఏంటంటే ఒక చిన్న డైలాగ్ అడుగుతాను, ఆ డైలాగ్ ఏ ఫిల్మ్ లోది అనేది మీరు గెస్ చేసి పంపించేయాలి. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ డైలాగ్ విన్నారు కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. మరి ఈ క్వశ్చన్ ని మీరు విన్నారు కదా, మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రాజకుమారుడు సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 3:50 అయిపోయిన క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చిన్న డైలాగ్ అడిగాను కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. సో ఈ డైలాగ్ ఏ హీరో, ఐ మీన్ హీరో కాదు, ఏ సినిమాలోదని అడిగాను. అంతే, చాలా సింపుల్. సో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అందరూ, చూసేద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. ఒకవేళ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని చెప్తా, సరేనా? వింటూ ఉండండి. కేదర్ వీరేజ్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, బానే పెట్టేశారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, విజయవాడ నుంచి కరుణ గారు. నెక్స్ట్ మెసేజ్, పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, బాలాజీ ఫ్రమ్ మద్దూర్ నగర్ కర్నూల్, మల్లికార్జున్ అండ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మురళి గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మురారి మహేష్ దూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, మగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేరు మల్లేసు అండ్ అదెప్ప గారు, ప్రభాస్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రభాస్ కాదు, ఓకే, ప్రభాస్ హీరో పేరు కూడా మెన్షన్ చేశారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, చందు ఫ్రమ్ రావిరాల, జనార్దన్ ఫ్రమ్ కందూర్, రాజశేఖర రాజు గారు ఫ్రమ్ బీవీ నగర్ నెల్లూర్. నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి, తరాలపల్లి మండలం నుంచి, గ్రామం నుంచి జరుపతులు బుచ్చయ్య గారు, అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ అండ్ శాంతి శేఖర్, మునెమ్మ గారు ఫ్రమ్ పెద్దపరియ విలేజ్, మునెమ్మ గారు ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కర్నూలు నుంచి శ్రీను గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఇంద్రా ఫ్రమ్ కె సురేంద్రనాథ్, ఇంద్రానా, ఓకే సినిమా పేరా, కాదు రాంగ్ ఆన్సర్ ఇది, కె సురేంద్రనాథ్, జాసూర్ కూడా.

జార్జ్ కూడా ఒడిశా నుంచి అనమాట. తర్వాత నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి శక్తుల మస్తాన్ భాష. తర్వాత భువనేశ్వరి పద్మజ పూజిత అండ్ వెన్నెల హేమ. అజీజ్ గారు సాయిపురం కాలనీ గొల్లపూడి. తర్వాత కడప నుంచి జగదీష్ గారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. అనంతపూర్ నుంచి అనురాధ గారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్. కానీ మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఓకే, ఫస్ట్ రాంగ్ పెట్టారు తర్వాత కరెక్ట్ పెట్టారు. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. తర్వాత కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్. నెక్స్ట్ మాధవి ఫ్రమ్ నెల్లూరు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. నెల్లూరు నుంచి సుదర్శన గారు. రఘువీర్ సింగ్ సుగ్రాబాయి ఫ్రమ్ ఏలూరు అండ్ రాధా మున్నా కూడా. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్. మళ్ళీ వచ్చిన మెసేజ్ మీది, ఇందాక చదివాను. ఓకే, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. శ్రీనివాస మంగాపురం నుంచి మనకి శ్రీనివాసులు గారు. ఓకే, విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం. లతా గారు ఫ్రమ్ వయ్యూర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. ఓకే, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు. పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై. రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి. మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సెహమాన్ జైనుద్దీన్. ఉపేంద్ర టైలర్ కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి. ముష్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి గారు, కాటమయ్య గారు. చిలుక నారాయణ, అనుజీవి, యమున, జానకంపేట్, నిజామాబాద్ నుంచి. తులసి గారు, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. కోదాటి వెంకట కిష్టయ్య గారు, భారతి, జమ్మిపాలెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోరి మండలం. ఈరోజు షో చాలా బాగుంది అంటూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇది అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా కరెక్ట్ గా మెసేజ్లు చేసేశారు. సో ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇప్పుడే వచ్చింది. మీరా గారు తులసి నగర్ నుంచి పంపించారనమాట, మిర్చి అని చెప్పేస్తూ. ఎస్, మరి ఈ డైలాగ్ మిర్చి మూవీలోది. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు. సో ఈ ఫిలిం నుంచి, మిర్చి నుంచి వచ్చిన డైలాగ్ అది. ఎనీహౌ, మీ అందరి కోసం ఫైనల్ గా మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నెక్స్ట్ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడలో జాతీయ సరస్సు మేళా 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో జాతీయ సరస్సు మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జాతీయ సరస్సు మేళా కేవలం మార్కెట్ కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి పురపాలక సంఘాలకు జిల్లాలోని 27 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ఏలూరు జిల్లా దెందులూరులోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వివిధ ప్రోగ్రామ్ లో ఏ థీమ్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఎవరి సాంగ్స్ వినబోతున్నామో తెలుసా, డైరెక్టర్స్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల గురించి మీకు బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా హ్యాపీనెస్ నుంచి వచ్చేస్తుంది ఏ చీకటి అంటూ ఈ పాటని పాడింది వనమాలి గారు రచించగా మికిజేమేర్ మ్యూజిక్ కంపోజిషన్, రంజిత్ అండ్ సునీత పాడిన పాట అనమాట. తర్వాత గోదావరి అండ్ ఆనంద్, ఇలా వరుసగా మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం శేఖర్ కమల గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల నుంచి ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: 5,000 రా.
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఏం సంధ్య, ఏంటి అందడల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

विविध भारती एफएम 101.3 विविध भारती एफएम 101.3 विंटोने चेस्तू उन्नारु कदा समयं सरिग्गा 4 గంటల 50 నిమిషాలు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు।

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలా మంది బిజీ లైఫ్ లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రామ్ లో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం, సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్, ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపై

0: మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలా మంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటివి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్ ఉంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్ లో, వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిగతా ఆహార పదార్థాల అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో. అందుకే రెగ్యులర్ గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రామ్ మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: Bharti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

ముందుగా శ్రోతలు, ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చమెచ్చే సినిగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వైజాగ్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమం వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారం అవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార్ ప్రభాత్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 వార్తావాక్య విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహినిపై అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:05 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమాలు వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి

కార్యక్రమం వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం వింటారు. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ 8:30 రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు, ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమం వనితవని. మరి ఈనాటి వనితవని కార్యక్రమంలో మనకు కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో,
1: హలో, నా పేరు వెంకటమ్మ మేడం.
0: వెంకటమ్మ ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, వర్షం పడింది.
0: ఓకే, మన నెల్లూరులో వర్షాలు స్టార్ట్ అయ్యాయి అయితే. చాలా మంచిదండి. చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: తలంబ్రాలు మేడం.
0: తలంబ్రాలు ఈ చిత్రంలో ఏ పాట అండి? ఈ చిత్రంలో ఏ పాట, ఈ సినిమాలో ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో
2: హలో
1: నమస్తే అండి.
2: నమస్తే అండి, మరి చవటపాలు, నా పేరు వచ్చి పద్మ.
1: పద్మ గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
2: బాగుంటామండి, మీరు బాగుంటారా?
1: చాలా బాగున్నానండి. వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: అలా వచ్చి ఇది సిరిజల్లో వచ్చి
1: సిరిజల్లో. ఓకే అండి, ఈ చిత్రం. హలో
2: హలో చెప్పండి.
1: ఈ పాట కోరుకోవడానికి కారణం ఏంటి?
2: ఏమిలా ఇష్టం ఆ పాట అంటే.
1: అంతేనా?
2: అంతే, నీకోసం కదా ఎక్కువ.
1: ఓకే అండి, మరి వేరే చిత్రం నుండి పాట కోరుకుంటారా? ఈ చిత్రం మాకు అవైలబుల్గా లేదు.
2: ఆ పాటే కావాలండి. సరే, మేసాల పిల్ల వేస్తారు అయితే. మేసాల పిల్ల మనశంకర వరకు వస్తా.
1: మనశంకర వరు ప్రసాద్. ఓకే అండి, తప్పకుండా మీకోసం అయితే ఆ పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ. అందరి కోసం, మా చెల్లి గారి కోసం, మా అమ్మడి కోసం.
1: ఓకే అండి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రద్ధతో మాట్లాడదాం. హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి? హలో చెప్పండి, మీ పేరు? పుష్ప. చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? అర్థం కావట్లే, కాస్త పెద్దగా చెప్పరా. హలో కొంచెం పెద్దగా చెప్పరా. అసలు మీరు చెప్తున్న సినిమా కూడా అర్థం కావట్లేదండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. బాస్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తప్పకుండా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: పుష్ప.
1: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, వేణి ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. వనిత వన్ కార్యక్రమంలో మరో పాట విందాం, బిల్లా చిత్రం నుండి. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నాది గొట్లపాలెం, నా పేరు.
0: హలో.
1: హలో,
0: చెప్పండి.
1: నా పేరు పూజ.
0: పూజ, చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ వచ్చి చెప్తాను అండి.
0: ఆలోచిస్తున్నారా?
1: నచ్చేవులో మంచి సాంగ్ ఒకటి అండి.
0: ఓకే అండి, ఏ పాట కావాలి దీంట్లో?
1: ఏదైనా మంచి సాంగ్.
0: సరేనండి, మరి మీకోసమైతే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

వరకు వనితవాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

పది లక్షల లాటరీ నాకు. యువత ఎంతో నచ్చమెచ్చే యువత రంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువత రంగం కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. కోల్కతా హెడ్ క్వార్టర్స్ కగల యూకో బ్యాంక్ 2026-27 సంవత్సరానికి 530 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 8 ఖాళీలున్నాయి. ఈ నియామకానికి అభ్యర్థులు ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ పరీక్ష, స్థానిక భాష పరిజ్ఞానం ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం అవసరం. 1 అక్టోబర్ 2020 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది. స్టైఫండ్ వచ్చేటప్పటికు నెలకు 16,500 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేప్పటికీ ఆన్లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, ధృవపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఉంటుంది. పరీక్ష విధానం జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ హిందీ భాషకు వచ్చేటప్పటికీ 25 మార్కులకు 25 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేప్పటికీ 25 మార్కులకు, మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సేపు ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తు వచ్చేటప్పటికి అభ్యర్థులు మొదట ఎన్ఏటిఎస్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫస్ట్. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వచ్చేప్పటికి https://nets.education.gov.in రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత యూకో బ్యాంక్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా ఫీజు వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 200 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు వచ్చేటప్పటికి 800 రూపాయల ఫీజు జీఎస్టీ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు వచ్చేటప్పటికి 600 రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు అయితే నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తులకు ముగింపు తేదీ ఈ మంత్ ఎండింగ్ 29/10/2026. పరీక్ష వచ్చేటప్పటికి 7 నవంబర్ 2026న ఉంటుంది. మరి ఇంకెందుకు కలిసాం? అర్హత ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు అఖండ చిత్రం నుండి పాట విన్నాం.

0: బెస్ట్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ పాఠశాల విద్యాశాఖ సర్వీస్లో ఖాళీగా ఉన్న డైట్ సీనియర్ లెక్చరర్, ఎస్సీఈఆర్టీ లెక్చరర్

డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత కల అభ్యర్థులు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం సీనియర్ లెక్చరర్ 66, లెక్చరర్ 10, డైట్ లెక్చరర్ 104. మొత్తం వచ్చేప్పటికీ 160 జాబ్స్ అయితే ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు విద్యారంగంలో వృత్తిపరమైన అర్హతను కలిగి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కావలసిన ఖచ్చితమైన విద్యార్హతలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిర్ణయిస్తారు. నెలకు సీనియర్ లెక్చరర్కు పోస్టుకు 61,960 రూపాయలు నుంచి 151,370 రూపాయల వరకు అయితే శాలరీ ఉంటుంది. లెక్చరర్ పోస్టులకు వచ్చేటప్పటికీ ఎస్సీఈఆర్టీ పోస్టులకు 57,700 నుంచి 182,400 రూపాయల వరకు ఉంటుంది. లెక్చరర్ డైట్ పోస్టుకు 54,060 రూపాయల నుంచి 140,540 రూపాయల వరకు అయితే ఉంటుంది. గరిష్ట వయో పరిమితి వచ్చేటప్పటికి జూలై 1, 2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల వయసుకు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభం వచ్చేటప్పటికి 2026 నవంబర్ 18 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. చివరి తేదీ డిసెంబర్ 8, 2026. మరికొంత సమాచారం వినే ముందు బ్రో చిత్రం నుండి పాట విన్నాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వివిధ ఇంజనీరింగ్ సేవల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా యూజీసీ ఏఐసిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా ఏఎంఐఈ ఇండియా పరీక్షల్లో సెక్షన్ ఏ అండ్ బి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెలకు శాలరీ వచ్చేప్పటికీ 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపాయల వరకు అయితే ఉంటుంది. మొత్తం జాబ్స్ వచ్చేటప్పటికి 224 జాబ్స్ అయితే ఉన్నాయి. ఏపీ జలవనరుల శాఖలు 224, ఏపీ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖలు వచ్చేప్పటికీ 6, ఏపీ రోడ్లు భవనాల శాఖ ఎలక్ట్రికల్ వచ్చేప్పటికీ 4 ఉన్నాయి.

ఏపీ రోడ్లు భవనాల శాఖ సివిల్ 75 పోస్టులు ఉన్నాయి. ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో 73 ఉన్నాయి. ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేప్పటికి 100 ఉన్నాయి. ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేప్పటికి 21 జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ మొత్తం వచ్చేప్పటికి ఈ సర్వీస్కి సంబంధించి 686 పోస్టులు. వయసు వచ్చేప్పటికి 1 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం కేవలం ఒకే దశలో ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి నిర్దేశించిన మార్కులతో 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు స్టార్ట్ అయ్యేది వచ్చేటప్పటికి 2/2/2026 నుంచి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2/22/2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఛాంపియన్ జీతం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎన్రోల్మెంట్ సర్వీస్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు 2026 నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్లో 6, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్లో వచ్చేటప్పటికి 5 ఉన్నాయి. మొత్తం 11 జాబ్స్ అయితే ఉన్నాయి. సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్యూటీ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో కనీసం 5 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ కలిగి ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తక్కువ 3 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా హిందూ మతాన్ని ఆచరించేవారై ఉండాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టుకు శాలరీ వచ్చేప్పటికీ 65,360 రూపాయల నుంచి 1,54,980 రూపాయల వరకైతే ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టులకు వచ్చేటప్పటికి 48,440 రూపాయల నుంచి 1,37,220 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. వయసు వచ్చేటప్పటికి 1 జూలై 2026 నాటికి అభ్యర్థులకు 28 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులనైతే ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు నవంబర్ 2, 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 22, 2026. ఇంకెందుకు ఆలస్యం? అవకాశం ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసేయండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. F3 చిత్రం నుండి

0: తెల్ల సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రాష్టంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్టపతి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్లను రాష్టపతి వీక్షించారు. ఈ మేళాలో దేశ నలుమూలల నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించడంపై రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని, కానీ నేడు ఆత్మ నిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పర్యటనను ముగించుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ద్రౌపది ముర్ము నిరూపించారని కొనియాడారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్కు పునాది అని తెలిపారు. కృష్ణా నదీ తీరాన సరస్ మేళా నిర్వహణ ఆంధ్రప్రదేశ్కు మరింత శోభ తెచ్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం మేళా కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ మేళా లక్ష్యమని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
2: ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి. మహిళలను లబ్ధిదారులు మాత్రమే కాదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం.
1: గ్రామీణ అభివృద్దిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి వీలుగా భారతదేశంలో 2016 నుండి ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు మహిళలకు శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ఆహార శుద్ధిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యాన్ని వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, విక్రయాలను గత ఏడాది ఇదే సమయంలో నమోదైన వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలు, రవాణా, నిల్వలు, పంపిణీపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత కాలంలో, అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాలు, పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది. త్రిపురలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు జాతీయ ర్యాలీ సాగిందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం పాల్గొననుందని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని డీజీపీ స్పష్టం చేస్తూ,
3: to spread the message that drugs is a big menace in this country and unitedly we have to fight against the drugs menace which is destroying the youth of this country. Unless we are at one platform, every citizen participates in this fight, we cannot achieve the results. As far as Andhra Pradesh is concerned, I can assure you that last 2 years we have been fighting a very bitter battle and we have been able to eradicate the menace of ganja plantation in the state. And our fight continues till we come to a zero tolerance.
1: నైరుతి ఋతుపవనాలు నేడు దేశం నుంచి నిష్క్రమించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే ప్రాంతాలలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఇక దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం నుండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రాలో రేపు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వెల్లడిస్తూ,
4: ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఈ రోజు గంటకు 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో మరియు రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కోసం కృష్ణా జిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మై భారత్ యువ వాలంటీర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇర్రింకి నాగశ్రీనివాస్ నాయుడు, మై భారత్ అధికారులు పాల్గొన్నారు. మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తారని ఇర్రింకి నాగశ్రీనివాస్ నాయుడు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. లద్దాఖ

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. ఇప్పుడు విన్నాం ఈ సంగతి మీకు తెలుసా.

మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి, ఎన్నో అందమైన వస్తువులు. మరి వాటి అందాన్ని మనం ఆస్వాదించాలి అంటే మొదట వాటిని మనం చూడగలగాలి, అలాగే అవి చేసే శబ్దాలను వినగలగాలి, వాటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలను వాసన చూడగలగాలి, తినగలిగే వాటిని రుచి చూడగలగాలి, మమత అనురాగాలు పంచే చోట వాటిని తాకగలగాలి. ఆ తర్వాతనే ఆస్వాదన అనే పదానికి పూర్తి అర్థం తెలిసిన వాళ్ళమవుతాం. మరి ఇవన్నీ మనం పొందాలి అంటే వాటికి జ్ఞానేంద్రియాలు చాలా అవసరం. మరి మనకు ఇన్ని అనుభూతులను ఇస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి, ప్రధానమైనవి మన కళ్ళు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఎందుకంటే మనం దేని గురించైనా తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియాలలో మ్యాక్సిమం కళ్ళ ద్వారానే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. అందుకే నయనాలు అంత ముఖ్యమైనవి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను ఇవాళ దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగేలాగా చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేసే కళ్ళ గురించి. మరెన్నో విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో మెదడు తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్, సంక్లిష్టమైనటువంటి ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది మన కన్ను. అసలు మనకు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది అన్న ఊహే ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కెమెరాని మనిషి కనుగొన్నాడు, కానీ అంతకంటే అద్భుతమైన కెమెరా మనిషి పుట్టుకతోనే మనలో ఉంది, అదే కన్ను. మన కన్ను ఒక అద్భుతమైన నిర్మాణం. మనం వాడే మొబైల్ ఫోన్స్ లో మహా అయితే 24 నుంచి 108 మెగాపిక్సెల్స్ వరకు కెమెరాలుంటాయి, కానీ మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ తెలుసా అండి? ఏకంగా 576 మెగాపిక్సెల్స్. ఎంత క్లారిటీగా మనకు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్బిల్ట్ గా మన కన్ను ఒక కెమెరా. అంతేకాదు మన చిన్న కంటిలో 20 లక్షల భాగాలు పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న సెన్సరీ రిసెప్టర్స్ ద్వారా లైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ వంటి వాటిని గ్రహించి మన బ్రెయిన్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఇవి పంపిస్తూ ఉంటాయన్నమాట జ్ఞానేంద్రియాలు. ఇలా పంపించే జ్ఞానేంద్రియాలలో 80% ఏదైనా ఇన్ఫర్మేషన్ ని కేవలం కంటి ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. మిగిలిన 20% చెవి ద్వారా విని, ముక్కు ద్వారా వాసన చూసి, నాలుక ద్వారా టేస్ట్ చేసి, చర్మం ద్వారా స్పర్శ వల్ల తెలిసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే మన కళ్ళే దానికి కారణం. అలాంటి మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, అసలు మనం ఎలా చూడగలుగుతున్నాము, ప్రతి ఒక్క కలర్ మనకు ఎలా అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంది, మనిషికి ఐసైట్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మనకు దగ్గరగా ఏదైనా ప్రమాదం వస్తున్నా లేదా మనమే ప్రమాదం దగ్గరకు వెళ్తున్నా మనకు అది తెలియచెప్పి ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేలాగా చేస్తున్నటువంటి కళ్ళను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. చీకట్లో మీరు ఏదైనా వస్తువుని చూడగలరా? చూడలేం కదా. అక్కడ ఏదైనా ఒక చిన్న లైటో క్యాండిలో ఉందనుకోండి, దాని సహాయంతో ఆ గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చూడడానికి కాంతి అన్నది

చాలా అవసరం. సూర్యుడు లేదంటే బల్బ్, కరెంట్ వీటి వల్ల వచ్చే కాంతి దేని మీదైనా ఒక వస్తువు మీద పడితే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి మీద పడడం వలన మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. అలా కంటి మీద పడిన కాంతి కంటి లోపలి వరకు ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మన కంటిలో నల్ల గుడ్డికి ముందుగా రౌండ్ షేప్ లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఏదైనా ఒక లివింగ్ ఆర్గాన్ ఉంది అంటే అది కార్నియా మాత్రమే. ఎందుకంటే ఈ కార్నియాలో రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మన చూపుకు అడ్డంగా ఉంటాయి కాబట్టి కంటిలోని ఈ పార్ట్కి బ్లడ్ సప్లై ఉండదు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, బ్లడ్ సప్లై లేకపోతే ఆ పార్ట్ ఎలా జీవించగలదు అని, దానికి ఆక్సిజన్ అన్నది అవసరం కదా అని. ఈ కార్నియా మన చుట్టూ వాతావరణంలోని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకొని లైవ్లీగా ఉంటుంది. ఇది కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని మనం 120 degrees యాంగిల్లో కూడా చూడగలుగుతున్నాం. అదే ఇది ఫ్లాట్ గా స్ట్రైట్ గా ఉందనుకోండి, కేవలం ముందున్నటువంటి వస్తువుని మాత్రమే మనం చూడగలం, ఇలా కిందకి పక్కకి ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడలేము. కానీ మనం కన్నుని కిందకని సైడ్ కని కూడా మనం చూడగలుగుతున్నాం కదా, అది ఈ కార్నియా వల్లనే సాధ్యమవుతుంది అన్నమాట. అందుకే కార్నియాని విండో ఆఫ్ ది ఐ అని కూడా అంటారు. తర్వాత స్క్లెరా. ఈ కార్నియాకి పక్కన వైట్ కలర్ లో ఉంటుందే తెల్లగుడ్డు, దీన్ని స్క్లెరా అంటారు. దీనిపైన మనకు సన్నటి రక్తనాళాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా మందికి ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్క్లెరాకి ఎక్స్ట్రా ఆక్యులర్ అనే 6 మజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ కండరాలు కన్నుని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మన శరీరంలో అత్యంత వేగంగా తిరగగలిగే కండరాలు కూడా ఇవే. కార్నియాకి వెనుక భాగంలో రౌండ్ గా నల్లటి భాగం ఉంటుంది కదా, దీనినే మనం ఐరిస్ అని అంటాం. కొంతమంది కళ్ళు పిల్లి కళ్ళు, గ్రీన్ కళ్ళు, నీలం కళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, ఇలా ఉండడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఈ ఐరిస్ లో మెలనిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది, దాన్ని బట్టి మన ఐ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్యూపిల్. ఈ ఐరిస్ కి అంటే నల్ల గుడ్డికి మధ్యలో ఒక చిన్న నల్లటి భాగం ఉంటుంది, దీన్నే ప్యూపిల్ అంటారు, తెలుగులో కనుపాప అన్నమాట. చాలా మంది దీన్ని కంటి మీద ఉన్న ఒక మచ్చ అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది ఒక హోల్, రంధ్రము. ఈ రంధ్రము ద్వారానే మన కంటి మీద పడినటువంటి కాంతి కంటి లోపలికి వెళ్తుంది. ఒకవేళ బయట కాంతి ఎక్కువగా ఉందనుకోండి, ఈ పీపుల్ హోల్ సైజ్ చిన్నగా మారుతూ ఉంటుంది, సో తక్కువ లైట్ కంట్లోకి వెళ్తుంది. అదే బయట లైట్ తక్కువగా ఉందనుకోండి, దీని యొక్క సైజ్ పెద్దగా మారుతుంది. అప్పుడు ఎక్కువ లైట్ మనకి క్లియర్ గా కనిపించడం కోసం ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది అన్నమాట. బయట ఉన్నటువంటి లైట్ ని బట్టి ఈ పీపుల్ యొక్క సంకోచ వ్యాకోచాలు డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ పీపుల్ సంకోచించడానికి వ్యాకోచించడానికి ఐరిస్ సహాయపడుతూ ఉంటుంది. కొన్ని సార్లు మనం ఎక్కువ వెళ్తురున్న ప్లేస్ నుంచి తక్కువ వెళ్తురున్న ప్లేస్ కు సడన్ గా వచ్చేసామనుకోండి, ఎండని చూసి వెంటనే ఇంట్లోకి వచ్చామనుకోండి, మనకి ఒక సెకండ్ పాటు ఏం కనిపించు, చీకటిగా అనిపిస్తుంది కదా, దానికి కారణం ఈ పీపులే అనమాట. ఎందుకంటే ఎక్కువ వెళ్తురున్నప్పుడు చిన్నగా ఉన్న పీపుల్ సడన్ గా తక్కువ వెళ్తురులోకి వచ్చేటప్పటికి అది పెద్దగా అవడానికి కొంత టైం పడుతుంది, దాని వలన మనకి ఆ కొంచెం సేపు ఏమీ కనిపించదు. తర్వాత లెన్స్. ఐరిస్ కి వెనక భాగంలో లెన్స్ ఉంటుంది, ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం దూరంగా దగ్గరగా ఉన్న వస్తువులను ఫోకస్ చేయడానికి ఈ లెన్స్ తన షేప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనము కెమెరాలో కూడా చూస్తాం లెన్స్ అని, వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు దూరంగా దగ్గరగా ఉన్న వాటిని చూడటానికి. మన కంటిలో అలా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా కన్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది మన కంటిలో ఉన్నటువంటి లెన్స్ ని. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ ఎలాగో, కంటిలో రెటీనా అలాగా. ఈ కార్నియా ప్యూపిల్ లెన్స్ కరెక్ట్ గా పనిచేయడం వలన కాంతి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద కరెక్ట్ గా పడుతుంది. లెన్స్ కి రెటీనాకి మధ్య భాగం అంతా కూడా జెల్లీ లాంటి ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది, దీని వల్ల కంటికి రౌండ్ షేప్ ఉంటుంది అన్నమాట. ఇది క్లియర్ గా ఎటువంటి కలర్ లేకుండా ఉంటుంది.

లో 99% వాటర్ ఉంటాయి, మిగిలిన 1% కొలాజిన్ ప్రోటీన్స్ సాల్ట్ షుగర్స్ కూడా ఉంటాయి. లైట్ లెన్స్ ని తాకి తర్వాత ఆ లైట్ ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. మన కంటిలో మెయిన్ వర్క్ అంతా కూడా రెటీనాలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. రెటీనా వరకు ఈ కాంతి వెళ్లడానికి ఇవన్నీ సహాయపడుతూ ఉంటాయి. కంటిలో అతి ముఖ్యమైన భాగాలలో ఈ రెటీనా కూడా ఒకటి. సుమారు 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయన్నమాట ఈ రెటీనాలో. ఈ సెల్స్ రెటీనా మీద పడిన తర్వాత లైట్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి అది బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. అంటే పడినటువంటి ఆ కాంతిని ఏదైతే ఉందో ఇమేజ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి ఇది పంపిస్తుంది అన్నమాట. ఈ సెల్స్ లో రాడ్స్ అలాగే కోన్స్ అనే రెండు సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ ఏంటి అనంటే వెలుతురికి చీకటికి తేడాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రాడ్ సెల్స్ ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళు రాత్రి సమయంలో వస్తువులను గుర్తించలేరు. అంటే రే చీకటి అన్న మాట మనం వింటాం కదా, సో వాళ్ళు రాడ్ సెల్స్ లేనటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే కోన్ సెల్స్, ఇవి కలర్ రెసెప్టర్ సెల్స్ అన్నమాట. ఇవి కలర్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. మనం సుమారు 10 మిలియన్ కలర్స్ ని గుర్తించగలమండి. అంటే దాదాపుగా 1 కోటి కలర్స్ ని మనం గుర్తించగలం. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళు కలర్ ని గుర్తుపట్టలేరు అన్నమాట. వాళ్ళకి ఈ కోన్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వర్ణ అంధత్వం వస్తుంది. రెటీనా మీద పడినటువంటి లైట్ ని ఫోటో రెసెప్టర్ సెల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి ఆప్టిక్ నర్వ్ అనే కేబుల్ లాంటి నిర్మాణం ద్వారా బ్రెయిన్ కి చేరవేస్తూ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్ లో 12 లక్షల ఫైబర్స్ ఉంటాయి. వీటి ద్వారానే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మెదడుకి చేరుకుంటూ ఉంటాయన్నమాట. బ్రెయిన్ లో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని కూడా డీకోడ్ చేయబడి అది మళ్ళీ ఇమేజ్ గా మారిపోతూ ఉంటుంది. కంప్యూటర్ అండి, కంప్యూటర్ లో ఎలాగైతే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని ABCDలు లెటర్స్ రూపంలో ఇస్తే అది కంప్యూటర్ లోకి వెళ్ళి ప్రాసెస్ జరిగి దానికి కావలసినటువంటి లాంగ్వేజెస్ లో దాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ మనకు ఎలాగైతే మనకు కావలసినటువంటి అవుట్పుట్ ఇస్తుందో సేమ్ ప్రాసెసే జరుగుతూ ఉంటుంది మన కంటికి బ్రెయిన్ కి మధ్య కూడా. ఇదంతా వింటూ ఉంటే చాలా లెంతీ ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తూ ఉంది కదా, కానీ ఇదంతా జరగడానికి జస్ట్ 13 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. అంటే ఒక సెకనులో 1000వ వంతు అన్నమాట. సెకండ్ టైంలో సెకండ్ ని 1000 భాగాలు చేశామనుకోండి అంత టైం మాత్రమే పడుతుంది. అందుకే మనం ఇమ్మీడియట్ గా ఏదైనా రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక పాట వినిద్దామా?

అయితే మనం అన్నింటినీ చూస్తున్నామంటే కన్ను పాత్ర ఎంత ఉందో మెదడు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుందండి. బయట నుంచి వచ్చినటువంటి లైట్ రెటీనా మీద పడుతుంది అని చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా వస్తువుని చూసినప్పుడు అది రెటీనా మీద రివర్స్లో పడుతుంది. రివర్స్లో ఉన్న ఇమేజ్ని మన బ్రెయిన్ మనకి కరెక్ట్ చేసి చూపిస్తుందన్నమాట. అంటే మనం సపోజ్ ఒక మనిషిని చూస్తున్నాం అనుకోండి, ఆ మనిషి మనకి యాక్చువల్గా కన్ను స్ట్రైట్గా చూడదు. ఆ ఇమేజ్ మన కంటిలో నుంచి బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు అది రివర్స్లో వెళ్తుంది. కానీ అది బ్రెయిన్ ఆ రివర్స్ను కాస్త మళ్ళీ సెట్ చేసుకొని అది మనకి స్ట్రైట్గా మనకి అర్థమయ్యేలాగా చూపిస్తుందన్నమాట. ఇంత సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్ అయినటువంటి మన కన్నును కాపాడుకోవడానికి ప్రకృతి కూడా ఇన్బిల్ట్గా అంతే జాగ్రత్తలు కూడా చేసిందండి. మన కంటికి ఏమీ తగలకుండా మన పుర్రెలోనే ఎముకలతో తయారైన బోనీ ఆర్బిట్, ఇది కంటికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి కంటికి ఏదైనా గాయం కాకుండా ఈ పుర్ర ఎముకలు ఫస్ట్ కాపాడుతూ ఉంటాయి. దుమ్ము, ధూళి, వేడి, చల్లదనం, ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా వచ్చేటటువంటి బ్లూ లైట్ రేడియేషన్, ఇవన్నీ మన కళ్ళని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసమే మనం నిరంతరం కనురెప్పలు వేస్తూ ఉంటాం. మనం రెప్ప వేసినప్పుడల్లా కంటిపై ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఫాస్టెస్ట్ మజిల్ కూడా కనురెప్పే. అందుకే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు రెప్ప పాటలో జరిగిపోయింది అంటూ ఉంటాం. అంటే

ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే కంటి గ్రంథుల నుంచి కన్ను నిరంతరం కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. ఈ కన్నీరు కంటిలోని భాగాలకి లూబ్రికేషన్ లాగా ఉపయోగపడుతుంది, అంటే కంటికి మాయిశ్చరైజర్ లాగా అన్నమాట. కన్నీటిలో కూడా నాచురల్ గా డిసిన్ఫెక్టర్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ని కంటికి సోకకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలు నుదుటిపై నుంచి వచ్చే చెమటను కళ్ళకు చేరకుండా పక్కకు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా, ఎవరో స్కెచ్ వేసి చేసినట్టుగా ఎంత బాగా నిర్మాణం అయ్యున్నాయో మన శరీరంలోని భాగాలు. మరి ఐసైట్ ఎలా వస్తుంది అంటే, బయట నుంచి వచ్చిన లైట్ అనేది ముందుగా కార్నియా మరియు లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది అనుకున్నాం కదా. సరిగ్గా లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతూ రెటీనా మీద పడుతుందో దానిని ఫోకల్ పాయింట్ అంటాం. మామూలుగా అయితే ఈ లైట్ సరిగ్గా రెటీనాలో ఉన్న ఫోకల్ పాయింట్ పై పడడానికి ఈ లెన్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కానీ కార్నియా మరియు లెన్స్ లో ఏదైనా లోపం ఉన్నప్పుడు కొంతమందిలో కావలసిన లైట్ కన్నా ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంతమందిలో కావలసిన లైట్ కన్నా కూడా తక్కువ లైట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోకల్ పాయింట్ రెటీనాపై కాకుండా రెటీనాకు కొద్దిగా ముందు గాని రెటీనాకు వెనుక గాని పడుతూ ఉంటుంది. దీనివల్ల చూపు బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కలర్స్ అన్ని కనిపిస్తాయి కానీ అవి మనకు క్లియర్ గా కనిపించవు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనా కన్నా ముందు పడితే దాన్ని షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటారు, మయోఫియా. వీరు దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనాకు వెనుక వైపున పడితే దాన్ని ఫార్ సైటెడ్నెస్ లేదా లాంగ్ సైటెడ్నెస్, హైప్రోపియా అంటూ ఉంటారు. వీరికి దగ్గరగా ఉన్న వస్తువులు అంత క్లియర్ గా కనిపించవు కానీ దూరంగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని మనం గ్లాసెస్ ద్వారా, కాంటాక్ట్ లెన్స్ ద్వారా, లేజర్ థెరపీస్ ద్వారా సరిచేసుకుంటూ ఉంటాం కదా. వయసు పెరిగే కొద్దీ కూడా మన కంటిలోని లెన్స్ కి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి చూపు మందగిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఈ ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా రోజువారీ అలవాట్లే కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి, ఎక్కువగా స్మోకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాంటి వాటి వలన కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. కళ్ళను నయనాలు అని అంటారు కదా, దీనికి సంస్కృతంలో అర్థమేంటో తెలుసా అండి? లీడింగ్, గైడింగ్. అంటే మనకి ఏదైనా ఒక దాన్ని గురించి తెలుసుకోవడానికి ముందుకు తీసుకెళ్లేది, గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ అవే కళ్ళు. కాబట్టి వాటిని మనం నయనాలు అని అంటాము. మరి అలాంటి కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కదండి. మన శరీరం ఎంతో హెల్దీగా ఉండాలి అని మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. అలాగే కళ్ళకు కూడా అలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయని మీకు తెలుసా? అందులో ముఖ్యమైనది 20-20-20 నియమం. అంటే ఏంటంటే, 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువు పైన మనం దృష్టి పెట్టడం, అంటే కాన్సన్ట్రేట్ గా దాన్నే 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల కంటికి విశ్రాంతి దొరుకుతుంది. ఇలానే కాకుండా కంటిని ఒక సైడ్కి చూడడం, పైకి చూడడం, కిందికి చూడడం, ఇలాంటి వ్యాయామాలు మనం కళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే చల్ల నీటితో కళ్ళను కడుగుతూ ఉండాలి. దీనివల్ల కంటికి ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంతే కాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే చేపలు, సిట్రిక్ ఫ్రూట్స్ అన్నమాట. మీకు ఇంకొక తమాషా అయిన విషయం చెప్పమంటారా? ఎవ్వరు కూడా కళ్ళను తెరిచి తుమ్మలేరు. ఖచ్చితంగా మన కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనకు తెలుసు. అలాగే ఒక మనిషిని పోలిన ఐ ప్రింట్స్ ఇంకొక మనిషికి ఉండవండి. అందుకే చాలా సెక్యూరిటీ చెకప్స్ లో కూడా కళ్ళను స్కాన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఆధార్ కార్డ్ తీసుకోవడానికి లేదంటే అప్డేట్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళను కూడా స్కాన్ చేస్తూ ఉంటారు, గమనించారా? ఎందుకంటే ఒకరిని పోల్

0: వంటి కంటి ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు. కాబట్టి ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అని అంటే, షార్క్ సొరచాప యొక్క కార్నియా మనిషి యొక్క కార్నియా దాదాపుగా ఒకటేలా ఉంటుందంట. అందుకే కొన్ని చోట్ల మనుషులకు చేసే ఐ సర్జరీస్ లో ఈ షార్క్ యొక్క కార్నియాని కూడా యూజ్ చేశారు. మనిషికి ఒకే జీవితం ఉంటే మన కళ్ళకు మాత్రం రెండు జీవితాలున్నాయండి. ప్రాణం వదిలే చివరి క్షణంలో దానం చేసే కళ్ళు మరో ఇద్దరికి జీవితాన్ని ఇస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ లోకాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న అందమైన వాటిని చూడలేని వాళ్ళకి చూడగలిగేలాగా చేస్తే మన జీవితంలో ఇంతకంటే వాల్యుబుల్ థింగ్ ఏముంటుంది చెప్పండి? చనిపోయిన తర్వాత నేలపాలు అగ్గిపాలు అయిపోయే కళ్ళని ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కంటే కూడా కళ్ళు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితంలో మనం వెలుగు నింపిన వాళ్ళమవుతాం. కళ్ళ యొక్క నిజమైన విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అసలు ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి వాళ్ళ జీవితంలోకి ఆ చూసే అవకాశం మనం కల్పించడం నిజంగా గ్రేట్ విషయం అండి. అందుకోసమే నేత్రదానం గురించి, ఐ డొనేషన్ గురించి గవర్నమెంట్ స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కళ్ళను చనిపోయిన తర్వాత దానం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. కానీ ఇంకా మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో మన భారతదేశంలో దాదాపు 200,000 కార్నియాలు అవసరమైతే మార్పిడి కేవలం 25,000 to 30,000 వరకు మాత్రమే కలెక్ట్ అవుతూ ఉన్నాయట. చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం లక్షల్లోనే ఉంది, కానీ నేత్రదానం చేసే వాళ్ళ సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇదండి మనకు నిత్యం ఎన్నో అందాలను చూపించే మన అందమైన కళ్ళ గురించి అందమైన నిజాలు. మీ అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ సంగతి మీకు తెలుసా సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలుపవచ్చు.
1: ఇంతవరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విన్నాం ఆత్మబలం చిత్రం నుండి అలనాటి మధుర గీతం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు, రచన వేటూరి.

0: ఎందదో మౌన గీతిక చెలియలో ఆవలి తమలపులు కవి తమలుపులు కానరాదు మనసు ఆవలి తమలపులు కవి తమలుపులు కానరాదు మనసు
1: ఈ హృదయ సంజలో హృదయ రాగమై మీటుతుంది వయసు
0: ప్రేమకు

0: ప్రేమతీయనని ప్రేమక జగమని పాడుతుంది మనసు. నా ప్రేమతీయనని ప్రేమక జగమని పాడుతుంది మనసు.
1: ఆ మధుర సుధనలో హృదయ రుదలలో ఊగుతుంది సొగసు.
2: ఇప్పటి వరకు అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సుస్థిర్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उनके इनकम नहीं है, परिवार के इनकम नहीं है, ये देश का समृद्धि, देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है.
0: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేలోని కుశోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఓర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బడేగీ ఆర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
0: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి

0: 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
1: Conference has a very relevant theme about shaping the future of child health, global perspectives, research innovations and clinical frontiers in Gaumara Pratya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
0: దేశవ్యాప్తంగా ఋతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు ఈ అంశం గురించి గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను లామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులకి అలాగే రైతు సోదరులకు కూడా ఎన్నో సేవలు అందిస్తుంది. ఇందులో విస్తరణ విభాగం మరింత కీలకమైంది. అయితే రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ వివరాలు తెలియజేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులే మనతో ఈరోజు ప్రధానంగా ఉన్నారు. డాక్టర్ రామచంద్రరావు గారు నమస్కారం సార్.
4: నమస్తే.
3: ఈరోజు మనం రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, ముందుగా ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి విస్తరణ అంటే ఏమిటి, ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి, రైతులకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
4: మా విశ్వవిద్యాలయానికి 3 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. విద్య, పరిశోధన, విస్తరణ. విద్య అంటే పిల్లలకి విద్య చెప్పటం. తర్వాత పరిశోధన, శాస్త్రవేత్తలు వివిధ అంశాల మీద పరిశోధన చేస్తారు. తర్వాత ముఖ్యంగా విస్తరణ, పరిశోధనలో వచ్చిన ఫలితాలని రైతులకు చేరవేయటం, వారికి చక్కగా మేలైన యాజమాన్య పద్ధతులు, వంగడాల గురించి కానీ అన్ని సాంకేతిక పద్ధతులు అన్నీ కూడా తెలియచేయటం. తర్వాత రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించుకునేలా చేయటం. తర్వాత రైతుల దగ్గర ఇంకేదన్నా సమస్యలు ఉంటే అవి మళ్ళీ తిరిగి శాస్త్రవేత్తల దగ్గర తీసుకురావడం, ఇదంతా కూడా విస్తరణ బాధ్యత అండి.
3: సార్, ఈ సేవలన్నీ కూడా రైతులకు చేరవేయడానికి ఈ విస్తరణ విభాగం, ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.
4: మా దగ్గర విస్తరణ వచ్చేటప్పటికి ప్రధానంగా కేవీకేలు అని ఉంటాయి, 13 ఉన్నాయి రాష్ట్రంలో.
3: కేవీకేలు అంటే సార్
4: కృషి విజ్ఞాన కేంద్రాలు. మనకి 1970లోనే స్టార్ట్ అయింది. దేశం మొత్తం మీద కూడా దాదాపు 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక కేవీకే అన్న కాన్సెప్ట్ తో ఇది ముందుకెళ్తుంది. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే మనకి 23 కేవీకేలు ఉన్నాయి. దానిలో యాంగ్రూ కింద మా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద 13 కేవీకేలు ఉన్నాయండి. తర్వాత 13 డాట్ సెంటర్స్ ఉన్నాయి, అంటే ఇదివరకు ఏరువాక కేంద్రాలని మనం చెప్పేవాళ్ళం. 1998లో ఏరువాక కేంద్రాలు అనే ఒక కాన్సెప్ట్ ని అప్పటి వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ఐవి సుబ్బారావు గారు తీసుకొచ్చారు. అట్లా ప్రతి జిల్లాకి 5 ఏరువాక కేంద్రం కానీ ఒక కేవీకే కానీ ఉండేటట్లు చూసుకొని మన 28 జిల్లాల్లో మాకు ఇప్పటికీ 26 జిల్లాల వరకే విస్తరణ కేంద్రాలు ఉన్నాయి. ఒక కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం అలా మార్కాపురానికి ఎటువంటి విస్తరణ కేంద్రం లేదు. వాటి కూడా ఏదన్నా అరేంజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం.
3: సార్, అయితే కేవీకే డాట్ సెంటర్ యొక్క ఉద్దేశాల్లో ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి? రెండు వేరు వేరు కదా, ఏమిటి?
4: మనకి కేవీకే కనుక తీసుకున్నట్టు వీటి కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు. ఇవి రైతు పొలాన్నే ప్రయోగశాలగా మారుస్తాయి. తర్వాత రైతు పొలాల్లో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తాయి. అంటే కొత్త వంగడాన్ను లేకపోతే కొత్త యాజమాన్య పద్ధతిను రైతు కళ్ళ ముందులే చూపిస్తాం. వివిధ వృత్తుల్లో నైపుణ్య ఆధారిత శిక్షణ ఇస్తాం. క్షేత్ర సందర్శనలు, చీరు సంచుల ప్రదర్శనలు, క్షేత్ర పరిశీలనలు చేపడతాం. రైతులకే కాదు, మహిళలకు, గ్రామీణ యువతకు, చదువుకొని ఉపాధి లేని యువకులకు

0: ఆదాయాన్నిచ్చే వృత్తులలో శిక్షణ ఇస్తాం. వివిధ పంటల సాగు విధానాలపై కరపత్రాలు, వీడియోలు తయారు చేసి ప్రదర్శిస్తాం. అంతేకాదు విత్తనోత్పత్తి, నారు మొక్కల ఉత్పత్తి చేపట్టి నాణ్యమైన విత్తనాన్ని, నారు మొక్కలను రైతులకు అందిస్తాం. ఇవి ప్రధానంగా కేవీకేలు అండి. అలాగే వాళ్ళకి డిమో యూనిట్స్ అని కూడా ఉంటాయి. అంటే మన వర్మీ కంపోస్ట్ యూనిట్ గాని, లేకపోతే నారు మొక్కలను పెంచుకునే విధానాలు గాని, పుట్టగొడుగుల పెంపకాలు, ఇలాంటి డెమో యూనిట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ ఫామ్ కూడా ఉంటుంది, అక్కడ క్రాప్ మ్యూజియం కూడా ఉంటుంది. అంటే అక్కడికి రైతులను తీసుకెళ్లి వాళ్ళకి చూపించి కూడా కన్విన్స్ చేయడానికి
1: ప్రాక్టికల్గా
0: అనే విధానం ఉంటుంది. అలాగే డాట్ కేంద్రాలు జిల్లా స్థాయిలో సమన్వయ కేంద్రాలుగా ఉంటాయి. వీటిని ఏరువాక కేంద్రాలు అంటారు. 1998లో ఈ కాన్సెప్ట్ మా యూనివర్సిటీ తీసుకొచ్చింది. రైతు సేవ కేంద్రాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, ఇతర శాఖల సమన్వయంతో, వివిధ శాఖలు ఉంటాయి కదండి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఆత్మ, అల్లీ డిపార్ట్మెంట్స్, ఆర్టికల్చర్, వీటన్నిటితో సమన్వయం చేసుకుని వీరు సమాచార వ్యవస్థను సమన్వయపరచడం ద్వారా వారందరి సమన్వయం చేసుకుంటూ వీరు లైజనింగ్ చేస్తారు. దీనివల్ల శాస్త్రవేత్తలు, రైతులు, గ్రామ విస్తరణ అధికారుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి.
1: సరే, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే ఒక రైతుకి పొలంలో ఏదైనా సందేహం వచ్చింది, ఒక పురుగు పడింది, తెగులు సోకింది, అప్పుడు అతను వెంటనే శాస్త్రవేత్తను సంప్రదించే మార్గం మనకు విస్తరణ విభాగం ద్వారా ఏ విధంగా చూపిస్తున్నాం?
0: మాకు ఫార్మర్ కాల్ సెంటర్స్ అని ఉంది. ఫార్మర్ కాల్ సెంటర్ నెంబర్ గనక ఉచితంగా ఫోన్ చేసినట్లయితే, నెంబర్ ఇప్పుడు చెప్తాను మీకు, 1800-425-0430. ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తమ సందేహాలను శాస్త్రవేత్తలతోనే నేరుగా మాట్లాడి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు. అలాగే డిపార్ట్మెంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అని గన్నవరంలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారికి కూడా ఫోన్ చేయొచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 155251 గన్నవరం. వీరికి కూడా ఫోన్ చేసినట్లయితే అక్కడ కూడా సమాచారం వస్తుంది రైతులకు.
1: సార్, విశ్వవిద్యాలయం టైం టు టైమ్ కొన్ని పబ్లికేషన్స్ అవి ప్రచురిస్తుంటుంది కదా, ఇటువంటి ప్రచురణలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి సార్?
0: మాకు ముఖ్యంగా అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అంటారు. దానిలో ముఖ్యంగా మాకు వ్యవసాయ పంచాంగం, ఇది ఉగాది పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ప్రచురించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో రాష్ట్రంలో పండించే వివిధ పంటల సాగు, పశువుల యాజమాన్యం, గృహ విజ్ఞాన శాస్త్రంలో మెలకువలు అన్ని కూడా ఉంటాయి. రైతు సోదరులు ఈ పుస్తకాన్ని ఒక గ్రంథంలాగా దీన్ని అనుసరించినట్లయితే దీనిలో అన్ని సాగు మెలకువలు, పద్ధతులు అన్ని కూడా ఉంటాయి. చీడపేరల యాజమాన్యం కానీ, ఎరువుల వినియోగం గురించి కానీ, నేలను తయారు చేసుకునే విధానం కానించి, పంట విత్తుకున్న కానించి, ఎరువులు ఎన్నుకునే కానించి, తర్వాత వెరైటీస్ చూజ్ చేసుకునే కానించి, ఏ జోన్కి, ఏ మండలకి ఏ వెరైటీ సూటబుల్, ఏ పంటలో ఏ వెరైటీ సూటబుల్, ఇలాంటి అన్ని సమాచారం కూడా మొత్తం దానిలో ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పూర్తిగా ఫాలో అయినట్లయితే వాళ్ళకి తగిన సమాచారం వస్తుంది. ఇదే కాకుండా ప్రతి మంత్ కూడా వ్యవసాయం అనే ఒక మంత్లీ మ్యాగజైన్, మాస పత్రిక అంటాము, దీన్ని కూడా మేము ప్రచురిస్తున్నాము. ఆ నెలలో రైతాంగం చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతులకు ఈ మ్యాగజైన్ తెలియజేస్తుంది. దీన్ని కూడా ఫాలో అయినట్లయితే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వారి పంటలను చక్కగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: సార్, అయితే ప్రధానంగా మనకు ఎప్పటి నుంచో రేడియో, టెలివిజన్ అంటే మనకు దూరదర్శన్ ద్వారా ఈ మాధ్యమాలను వినియోగించుకుంటూ విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలని రైతుల వద్దకు తీసుకెళ్తుంది కదా. రేడియో అంటే ఆకాశవాణి, మనకు టెలివిజన్ అంటే దూరదర్శన్. వీటి ద్వారా మనం ఎలా రైతుల వద్దకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఆకాశవాణి అలాగే దూరదర్శన్ వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు కూడా మా విస్తరణలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వ్యవసాయ సూచనలకు, అలాగే వ్యవసాయ పాఠశాల కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక సమాచారం మొత్తం కూడా మా విశ్వవిద్యాలయం అందిస్తుంది. అలాగే దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు, వీటన్నిటికి అవసరమైనటువంటి నిపుణుల్ని విస్తరణ నుంచి కానీ, లేకపోతే పరిశోధన నుంచి కానీ వారి సమాచారం మీకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తున్నాం.
1: తర్వాత చూస్తే సార్, శాస్త్రవేత్తలు అంటే రైతు సోదరులకి రేడియోల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ఎంత చెప్పినా కూడా వారితో నేరుగా మాట్లాడి చెప్పే సందేహాల నివృత్తి వారికి ఎంతో నమ్మకం కలిగిస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతుల్ని కలిసి వారికి సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా?
0: డెఫినెట్ గా ఉన్నాయండి. గ్రామ దత్తత కార్యక్రమం ఉంటుంది. మా పరిశోధన స్థానాలు అయినట్టు కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని, కాలేజీలు కానీ, కేవీకేలు, ఇవన్నీ కూడా గ్రామాన్ని దత్త తీసుకొని ఒక సమూహంగా ఒక వారంలో ఒక రోజు అనుకుని, ఆ రోజు వాళ్ళు వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, మేబీ కీటక శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ప్రొడక్షన్ కు సంబంధించిన వారు కానీ, సాయిల్ సైంటిస్టులు కానీ, ఈ వీరందరూ కూడా ఒక సమూహంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ రైతుల సమూహంతో చర్చించి వారికి ఉన్న సమస్యలు

0: తెలుసుకుని వారికి అక్కడే డైరెక్ట్ గా సమాధానం తెలియజేయటం, పరిశోధన అంశంగా తీసుకుని వారికి తెలియజేయటం కూడా ఇలాంటి కార్యక్రమం కూడా ఉందండి. దీన్ని గ్రామదత్తత కార్యక్రమం అంటాం
1: సార్. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయదారులకి రైతు సోదరులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో మన విశ్వవిద్యాలయం భాగస్వామి ఏ విధంగా ఉంటుంది?
0: డెఫినెట్ గా అండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వవిద్యాలయం భాగస్వామి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలం పిలుస్తుంది కార్యక్రమం అనుకోండి, లేకపోతే పొలం బడి కార్యక్రమం, వీటన్నిటిలో కూడా రైతుల సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళకి అక్కడికక్కడే సమాధానాలు తెలియజేయటం, లేకపోతే తర్వాత అయినా తెలియజేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. అలాగే రైతు సేవా కేంద్రాలు, వాటిలో కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారితో కూడా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. అలాగే రైతు సేవా కేంద్రాల్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం, దాన్ని రావే ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇదివరకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళను కూడా కేంద్రాలకి అలాట్ చేసి వాళ్ళకి అక్కడ అనుభవం వస్తుంది, అలాగే వాళ్ళు కూడా రైతు సేవా కేంద్రాలు ఏ రకంగా రైతాంగానికి సేవ చేస్తున్నాయని అనుభవం కూడా వీళ్ళు కూడా సాధించుకుంటారు, వీళ్ళు కూడా వారికి హెల్ప్ చేస్తారు. ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.
1: డాక్టర్ రామచంద్రరావు గారు, విస్తరణ సంచాలకులుగా మీరు యూనివర్సిటీకి ఉన్నారు కదా, ఇటీవల విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన నూతన విస్తరణ పద్ధతులు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి సార్.
0: మొట్టమొదటిగా రైతు శిక్షకులను తయారు చేయటం మాది ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దానిలో ఏంటంటే 2-3 మండలాలకి ఉత్తమమైనటువంటి రైతులు 15-20 మంది 2-3 మండలాలకి తీసుకుని వాళ్ళని ఒక పంటలో వివిధ దశల్లో అదే సమూహం మళ్లీ మళ్లీ వస్తుంది, వివిధ పంట ముఖ్యమైన దశల్లో వాళ్ళనే మళ్లీ పోగు చేసి వాళ్ళకి పంటలో అన్ని అవసరమైన అంత శిక్షణ కూడా మెలకువలు అన్ని కూడా తెలియజేసి వాళ్ళని శిక్షకులుగా తయారు చేస్తాం, ట్రైనర్స్ గా తయారు చేస్తాం. తర్వాత వాళ్ళని వాడుకుని మిగతా రైతాంగానికి కూడా వారి ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని అది మొట్టమొదటిగా. తర్వాత వినూత్నంగా మొన్న 5 అక్టోబర్ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మంత్రివర్యుల్ని పిలిచి బాపట్లలో పంట కోత అనంతర పరిజ్ఞాన కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అని ఒక కార్యక్రమాన్ని మేము లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళడానికి మాకు ఆలోచన ఉంది. దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియజేస్తాను, ప్రతి మండలంలో ఒక 5 రైతాంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత జిల్లా స్థాయి వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది రైతులు పోగవుతారు. వీళ్ళని వినూత్న రైతులు అంటున్నాం మేము, వాళ్ళకి నామకరణం చేస్తున్నాము. దీన్ని యాంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ అన్నాము. దీనిలో మండలానికి 5 రైతులను సెలెక్ట్ చేస్తాము, తర్వాత జిల్లాకు వచ్చేటప్పటికి 50 నుంచి 200 మంది అవుతారు. 688 మండలాలు ఉన్నాయండి, అంటే దాదాపు 700 అనుకున్నట్లయితే 3500 మంది రైతులని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికి అవకాశం ఇస్తున్నాము. అన్ని సోషల్ గ్రూప్స్ నుంచి తీసుకుంటాము, అలాగే సన్న చిన్నకారు మధ్యస్థ రైతులు పెద్ద రైతులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఆచరణాత్మకంగా ఉండాలి, వాళ్ళు ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు కొత్త సలహాలను గానీ సూచనలు గానీ తీసుకుని ఆచరించే రైతులు అయి ఉండాలి.
1: తీసుకునేదానికి సిద్ధంగా
0: ఉన్న రైతులనే సెలెక్ట్ చేసుకుంటాం. వీరి ద్వారా మిగతా రైతులకి విస్తరణ కార్యక్రమాలను విస్తరించడానికి ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మా సిబ్బంది కనుక మేము తీసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ లో మా కేవీకేలో గానీ డాట్ లో గానీ మొత్తంగా తీసుకున్న 200 మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ 200 మంది శాస్త్రవేత్తలు 45 లక్షల రైతు కుటుంబాలకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే చాలా టైం పట్టే అవకాశం, కాబట్టి వీరందరి సహకారం కూడా తీసుకుని ఒక నెట్వర్క్ లాగా తీసుకెళ్తే 2 సంవత్సరాల్లోనే ఈ 45 లక్షల రైతు కుటుంబాలను చేరటానికి మేము ఒక ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పెద్ద ఎత్తున మేము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా వీసీ గారి డైరెక్షన్ లో మినిస్టర్ గారు కూడా దీనికి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు ఈ పెద్ద కార్యక్రమానికి ఒక కొత్త పేరు ఉండాలని రైతు కోసం అని నామకరణం కూడా చేశారు. అలాగే వ్యవసాయ విద్యాలయం ప్రతి గ్రామానికి వెళ్లి అభ్యర్థి రైతులను పోగు చేసి వాళ్లలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అలాంటి అన్ని కూడా చర్చించి వారికి వ్యవసాయ మాసపత్రికను సంవత్సరం పాటు అందించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి కొత్త విధానాలు మేలైన యాజమాన్య పద్ధతులు ప్రధానంగా ఖర్చు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించుకుంటూ ఆరోగ్యకరమైన పంటను పండించుకుంటూ చీడపీడల యాజమాన్యం చేస్తూ నేల స్వభావాన్ని సారవంతాన్ని కాపాడుకుంటూ వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించుకుంటూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కల్టివేట్ చేస్తూ మంచి దిగుబడిని సాధించి లాభాలు బాట పట్టాలనేది మా ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది. అలాగే గిరిజన యువకులు ఉంటారు, వారికి కూడా 15 రోజులకు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నాం. వీటితోడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనకి కొందరు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చున్నారు, వస్తున్నారు. వారు కూడా ప్రతి జిల్లాలో నాలెడ్జ్ ఆన్ వీల్స్ అని, డైలౌట్ అని, ఫోన్ ఇన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా కూడా మేము రైతులకు సేవలు అందిస్తున్నాం.
1: అయితే అందరినీ కలుపుకుని మీరు విద్యార్థుల్ని, రైతుల్ని, యువకుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు సాంకేతిక

0: సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రైతు సోదరులు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే అటు వినియోగదారులు కూడా కోరుకుంటుంది అదే రసాయన రహిత ఆహారాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ప్రకృతి వ్యవసాయం చేయండి, సేంద్రీయ వ్యవసాయం చేయండి. దీని పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతుంది కదా, ఈ దిశగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
1: ఈరోజు మన అంతా కూడా కెమికల్ అగ్రికల్చర్ అయిపోవటం మూలంగా దుష్పరిణామాలను కూడా చవి చూస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ రూల్ను కూడా రికమెండేషన్ ప్రకారం వాడండి, మితిమీరి వాడకూడదు, అలాగే పురుగు మందులు కూడా విశేషణ రహితంగా వాడి మన ఫుడ్ని పాయిజన్ చేయకండి అని కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో కాబట్టి మా విస్తరణ విభాగం నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ డేటా సెంటర్ల ద్వారా కానీ రైతులు అవగాహన కల్పిస్తూ వారికి ద్రవ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఘన జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రీయ పద్ధతుల ద్వారా పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి వాళ్ళకి క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించడం, శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటేనండి, పెట్టుబడి తగ్గించుకుంటూ భూసారాన్ని కాపాడుకుంటూ, ఎందుకంటే మన నేలలే మన భవిష్యత్తు కాబట్టి ఆ భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నామండి.
0: సార్, అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యులు వ్యవసాయంలో చూసుకున్నట్లయితే, అలాగే గ్రామీణ యువత కూడా. ఇలాగా మహిళలకి గ్రామీణ యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
1: డెఫినెట్ గా ఉన్నాయండి. మనకి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాలని ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నెల్లూరు గాని ఊటుకు కడపలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. గ్రామీణ యువతకు మహిళలకు చిరుధాన్యాలు, ఇప్పుడు మిల్లెట్స్ ప్రయారిటీ పెరిగిపోయింది, అంత రైస్ కన్జంప్షన్ తగ్గించి అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమంత్రి గారి కాణించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చిరుధాన్యాలని మన ఆహారంలో ఒక భాగంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చిరుధాన్యాలు పండ్లు కూరగాయలకు విలువను జోడించడం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు. నారు మొక్కల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ, కొబ్బరి చెట్టు ఎకే పరికరం ఇలాంటి నైపుణ్యాన్ని వాటికి శిక్షణ ఇవ్వటం, అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామండి.
0: సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు గమనిస్తూ ఉన్నాం, ఏదైతే శాస్త్రవేత్తలు ఎల్నినో అని చెప్తూ ఉన్నారు, అలాగే ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో రైతు సోదరులకి విశ్వవిద్యాలయం ఏ విధంగా అండగా ఉంటుంది సార్?
1: ముఖ్యంగా అండి, ఈ సంవత్సరం కూడా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD వారు ఎల్నినో సంవత్సరంగా డిక్లేర్ చేశారు, మొదటే తెలియజేశారు. మే నుంచి కూడా మేము దానికి కార్యాచరణ ప్రకటించాం. మా యూనివర్సిటీ వర్క్ షాప్లు కండక్ట్ చేసింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, క్రియేట్ చేసింది. ఎందుకంటే ఎల్నినో మూలంగా ప్రభావం మూలంగా మనకు రావాల్సిన నైరుతి ఋతుపవనాలు నుంచి రావాల్సిన వర్షం కానీ తక్కువ పడే అవకాశం ఉంది. పడింది కూడా మనకి 4 నెలలు తీసుకున్నట్టు, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు తీసుకుంటే నైరుతి ఋతుపవనాల మూలంగా రావాల్సిన వర్షం పడలేదు సరిగ్గా. దానికి ఎలా మనం ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలి, ఎలాంటి పంటలు పండించుకోవాలి, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే దీనిలో మా VC గారు విద్యార్థుల్ని, అలాగే శాస్త్రవేత్తల్ని, కేవీకే శాస్త్రవేత్తల్ని, డాట్ శాస్త్రవేత్తలు అందరిని కూడా భాగస్వాములు చేశారు. ఎల్నినో కంబ్యాట్ టీమ్స్ అని తయారు చేశారు, జోనల్ వైజు, మండల్ వైజు, విలేజ్ వైజు, RSK వైజ్ కూడా. ఎక్కువ లార్జ్ డెఫిషిట్ ట్రైన్ ఉంది, ఎక్కువ డెఫిషిట్ ట్రైన్ ఎక్కడుంది, RSK లెవెల్లో ఎంత కార్యాచరణ ప్రకటించి వాళ్ళందరిని కూడా సమూహాలని గ్రామాలకు తరలించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 13 వరకు 11 రోజుల పాటు ఎల్నినో కంబ్యాట్ టీమ్ అనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. వీటికి అవగాహన కల్పించడానికి విద్యార్థుల సహకారం కూడా తీసుకున్నాం, వాళ్ళు కూడా ముందే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని కూడా గ్రామాలకు పంపించాం. దాదాపు 50,000 మంది రైతులకు డైరెక్ట్ గా ఎల్నినో ప్రభావం గురించి తెలియజేశాం. వారికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల నిర్వహణ ఏంటి, నీటి సంరక్షణ ఏంటి, పంటల ఎంపిక ఏంటి, మరి అనుసరించాల్సిన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కూడా కల్పించామండి.
0: సార్, అలాగే ఎక్స్టెన్షన్ విభాగం టైం టు టైం కిసాన్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది, రైతు సోదరులందరినీ ఒక దగ్గర తీసుకుని వచ్చి కిసాన్ మేళాలు చేస్తూ ఉంటుంది. ఈ కిసాన్ మేళాల యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి సార్.
1: సార్, మేలైన ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని 6 ఉన్నాయండి, అగ్రో క్లైమాటిక్ జోన్స్ ప్రకారం 6 ఉన్నాయి మనకి. వాటిల్లో అలాగే పరిశోధన స్థానాలు ఉన్నాయి, దాదాపు 33 ఉన్నాయి. ప్రాంతీయ పరిశోధన స్థానాలు వచ్చి 6 ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు వచ్చి 33 ఉన్నాయి. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఇందాక చెప్పాను మీకు 13 ఉన్నాయి. అలాగే వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫుడ్ సైన్స్ కళాశాలలు, కమ్యూనిటీ సైన్స్ కళాశాల 13 కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో

0: వీలును బట్టి ప్రతి సంవత్సరం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ ప్రదర్శనలు అరేంజ్ చేయటం, రైతు సదస్సులు నిర్వహించడం, రైతులకు కొత్త విషయాలను వివరిస్తాం. ఈ సందర్భంగా కొత్త వంగడాల గురించి, వాటి విత్తనాల గురించి, అందుబాటు గురించి, చీడపీడల యాజమాన్ల గురించి రైతుకి, శాస్త్రవేత్తకి అనుసంధానం, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని తీసుకొని మేము ఈ కిసాన్ మేళాలు నిర్వహించి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేసి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, వంగడాల గురించి, అన్నిటి గురించి కూడా తెలియజేయడం, దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని మేము ముందుకెళ్తాం.
1: డాక్టర్ రామచంద్రరావు గారు, చివరిగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి చెప్పండి సార్?
0: ఈ విస్తరణ సేవలన్నింటినీ రైతులందరూ ఉపయోగించుకోవాలి, మాకు సహకరించాలి, మా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ముఖ్యంగా వ్యవసాయ పంచాంగాన్ని కానీ, వ్యవసాయ మంత్లి మ్యాగజైన్ వ్యవసాయం కానీ వీటిని ఫాలో అవుతూ, వాటిలో ఉన్న సూచనలు పాటిస్తూ, రైతు సోదరులు వారి సోదరులకి, వారి సహచరులకి ఈ విజ్ఞానాన్ని అందిస్తూ, మాకు ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్ ఫార్మర్స్ కానీ వీరందరూ కూడా మాలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఇదివరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా మాతో భాగస్వామి, వారు కూడా సహచరులకి తెలియజేసే బాధ్యతను కూడా వారు కూడా అప్పగించాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనప్పటికీ పుకార్లు కానీ ఇలాంటివి నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో, మేము అందించిన వాటి మీద నమ్మకంతో, కావాలంటే డెమాన్స్ట్రేషన్ చూసి ఫీల్డ్స్కి వచ్చి, లేకపోతే మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి, మేము ఇచ్చిన ఫలితాలని చూసి, క్షేత్ర ప్రదర్శన చేసి, నమ్మి ఆచరించి, ఖర్చులు తగ్గించుకొని, ఆరోగ్యకరమైన పంటను పండించి, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించి, దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని, వాళ్ళు కూడా లాభంగా సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను.
1: డాక్టర్ రామచంద్ర గారు ధన్యవాదాలు అండి. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరుల కోసం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో చక్కగా వివరించారు. రైతు సోదరులు ఇవన్నీ వినియోగించుకొని వారి యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో మంచిగా చేసుకుంటారని, అలాగే మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దామని మీకు మరొకసారి ధన్యవాదాలు.
2: రైతు సేవలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సేవలు. ఈ అంశం గురించి గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు సుమారుగా 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకి పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తన 15 రోజులకి, 30 నుండి 35 రోజుల దశలో, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకి, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వంగడాలకి 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్టు కనుక కనిపిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. సాధారణంగా బోదలు, కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకి సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతులైన బిందు సేద్యంతో, జంటశాల పద్ధతిలో గనక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా, అలాగే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहां,
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: కిసాన్వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో ఐడెంటిటీ చిత్రం నుండి పాట విందాం.

చిత్రసీమలో మరో పాట విందాం కుషి చిత్రం నుండి.

0: ఇప్పటి వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యం వెలువడుతుంది.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన

0: శ్రీనివాసుడు ఉభయ దేవేళ్లతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే కనుక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేళ్లతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమవాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించేవారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించేవారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేళ్లతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామి వారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతును జగత్త్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవ వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమే తదఖిలం హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహన

0: మత్స్యావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గో రక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు, భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు, గోపాలకుడు, అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్ళున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకొని, రాజధానిగా చేసుకొని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు, పరిధులు, నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైచ్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతివాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖరాళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో. ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇది ముకుందః, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువీధులలో, తిరుమల తిరువీధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చ వ్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని, చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాజరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క, ఆ చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది చక్రవర్తులు ఉన్నా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే గనక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు

శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయ యాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభరంగా నిశ్చప్రజంగా బల్లగుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకొని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందేదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందేదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది, ఏమండి రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు, ఆ అధికారం ఎక్కడది, పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకుల వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్యానగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిషాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అని అంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సత్యసంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా అధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే ఆ అధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమ్రజల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలుతో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా నా పాదపోన్మూలన శక్తిరమ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా.

0: మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత తానేమీ కూడా తాను చెయ్య శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయః కాల ఉపాత్తదండః హితాయచేచ్ఛాతన్ అనుభూ, అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను లోకములకు హితమును చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి, ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా, ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదేవిధంగా ఐరావతం వచ్చింది, గంగాజలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగాజలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సున ఉంచితే కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగాజలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసులు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి దేవాలయము లాంటి రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి భూదేవి పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే, ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాణం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాము. అయ్యా అందుకోండి.
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటి ఉంది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు, ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తిరువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదు

0: ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్తడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కండ్రు ఎరిందాన్ వెరుపు. కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో వచ్చి త్రాగేవిట. అంతేకాదు తాను మోకాళ్ళ మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత రెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు. కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవ్వరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరదు, దూతగా వెళ్ళిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు మనకి. కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు కుండ్రమెడు తపిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు మనకి, కన్నెనిన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి, సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి. కన్నెనున్ సిరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యుల వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృత సాధు జన్నర్నారాయణో నరః. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములు

0: ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు, ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజలక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే. సహస్రగుణం ఉత్సృష్టం ఆదత్తేహి రసన్రవిహి అని అన్నట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల క్రియాశీల భాగస్వామ్యం కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక సాధికారత అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలతో అనుబంధమున్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుంబాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, దేశ అభివృద్దికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు.

0: గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి ఆదాయ అవకాశాలను విస్తరించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए। केवल आत्मनिर्भर नहीं, दूसरों का भी और सहारा देने वाले बन गए। ये केवल उनके इनकम नहीं है, ये देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है।
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఈరోజు సమావేశమై మాట్లాడారు. యువ క్రీడాకారులు తమ అభిరుచిని విజయాలుగా మలచుకుని పతకాలు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్న యువ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 85 పతకాలలో మహిళా క్రీడాకారుల పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత మహిళా క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 38 పతకాలు సాధించడం పట్ల నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని, దేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ,
2: ఆపనే 140 కరోడ్ దేశవాసియో గౌరవ కా మోకా దియా హై, క్యోంకి సబ్సే బడీ సఫలతా ఔర్ సఫలతా అగర్ కుచ్ హోతీ హై తో వో హై తిరంగే కీ శాన్ బఢానా. ఆపనే తిరంగే కీ శాన్ బఢాయి హై, తిరంగే కా మాన్ బఢాయా హై, ఔర్ ఇస్లియే ఆప్కీ సఫలతా केवल आपकी नहीं है, ये देश के करोड़ों करोड़ों नागरिकों की सफलता है.
0: రక్షణ రంగంలో 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వైమానిక దళం కోసం జీశాట్ 7C ప్రత్యేక సమాచార ఉపగ్రహ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు భారత నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. జీశాట్ 7C ఉపగ్రహాన్ని సమకూర్చుకునేందుకు 2500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి అభివృద్ది చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళానికి చెందిన వివిధ వ్యవస్థలు, వనరుల మధ్య సురక్షితమైన, పటిష్టమైన, నిరంతర సమాచార ప్రసార సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా వైమానిక దళం కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చి చెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తరువాత కూడా అదేవిధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనుకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉండగా 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా

0: పేలుడు సామగ్రిలోని వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో 90% పైగా స్వయం సమృద్ది సాధించినట్టు తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా భారత్ మరింత బలమైన ప్రతిస్పందన ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ऐसा कहा जाता है कि ओनली डेड है सीन एंड ऑफ वार. यह विचार एक और हमें युद्ध की निरर्थकता और उससे होने वाली अपार मानवीय क्षति का एहसास कराता है, तो दूसरी ओर यह भी याद दिलाता है कि युद्ध की संभावनाएं कभी भी पूरी तरह से समाप्त नहीं होती हैं और हमें हमेशा कठिन परिस्थितियों के लिए सदैव तैयार रहना चाहिए. स्ट्रेटेजिक कम्युनिटी में यह माना जाता है कि होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट. इसी तर्क पर मैं कहता हूं, होप फॉर द पीस बट प्रिपेयर फॉर वार.
0: కేరళ, తమిళనాడు, మాహే, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారిగా మంచు కురిసింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన గ్రీకో రోమన్ విభాగం ఫైనల్ మ్యాచ్లో పురుషుల 55 కిలోల విభాగంలో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. ముందుగా సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9:15 స్పాట్ లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. ముఖ్య గమనిక: ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు

0: అని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: గోరింటాకు చిత్రానికి పి. సుశీల పాడిన పాట.

0: తంత నవ్విందంటే పున్నమి కావాలా?
1: అయితే నవ్వనులే.
0: కాసంత చూసిందంటే కడలే పొంగాలా? కూసంత నవ్విందంటే పున్నమి కావాలా? కాసంత చూసిందంటే కడలే పొంగాలా? ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల ఆ ఎదుగు.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆపూత మధుర గీతాలు విన్నారు.

శ్రోతులకు ఒక గమనిక. రేపు ఉదయం 10:30 గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన కార్యక్రమం విశాఖ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు ఒక దీపం వెలిగించు నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఒక దీపం వెలిగించు నాటిక రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి నాటిక ఒక దీపం వెలిగించు.
1: చచ, దేశం బొత్తిగా గొడ్డుపోయింది. ఇంట్లో కూడా ఆర్థిక మాంద్యం ప్రవేశించినట్లుంది. ఓ పక్క నాన్నగారి ఆదాయం ఏ గ్రేడ్ ఇంక్రిమెంట్లా ఏటా పెరిగిపోతూ ఉంటే ఇంట్లో మాత్రం ద్రవ్యోల్బణం. ఇదిగో ఈ డైరీ కింద ఉంది బుల్లిమొండ 500 నోటు. ఎవరు దాచారు చెప్పమా? ఇంకెవరు, ముసలాడా ఉంటాడు. ప్రస్తుతానికి జేబులో పెడదాం.
2: అబ్బా, నువ్వా తాతయ్య? హడలి చచ్చాను.
3: ఆహా, హడలి చచ్చావా? నువ్వా నన్ను చూసి హడలి చచ్చావా?
2: అదే, ఒలికి పడ్డాను.
3: ఏమి నాయన, ఎప్పటి నుంచి ఈ హడలి పోవడాలు ఒలికి పడ్డాలును? తాతయ్య అంటే అంత భక్తి శ్రద్ధలు ఎప్పటి పుట్టుకొచ్చారో?
2: చాలే, నీ మీద భక్తి ఏం పుట్టుకు రాలేదు.
3: ఆహా, మరి తుల్లిపడ్డావు ఎందుకో?
2: నువ్వని తెలియక
3: మరెవరనుకున్నావురా? ఏ దెయ్యమో భూతమో కొంపలో చొరబడింది అనుకున్నావా?
2: అది కాదు.
3: మరి నీ అందచందాలకు మురిసిపోయి అమాంతం వరించేసి ఏ కావుని పిశాచో నీ మీద వాలిందనుకున్నావా? ఎందుకురా మరి తుల్లిపడ్డావు?
2: ఏ, నా అందానికి ఏం తక్కువైంది?
3: ఆహా, ఈ అపురూప నగరంలో అందగాడు నువ్వేరా? మొహం చూడు, ముదిరిపోయిన తాటి టెంకల జుత్తు వీడును.
2: నీ మనవడు అందాన్ని మరే పొగిడేస్తే ఆయుష్యను అవుతుంది అలా అంటున్నావు, గాని నిజం చెప్పు తాతయ్య, నేను అందంగా లేను?
3: రే, వయసులో కాకి పిల్ల కూడా అందంగానే ఉంటుందిరా. కోతి పిల్లైనా చూడముత్తడిగానే ఉంటుంది.
2: నైట్ కాలేజీల నుండి వస్తుంటే ఆడపిల్లలు వెంట పడుతున్నారు తెలుసా?
3: ఎందుకు తెలీదు, నైట్ కాలేజీ కదా, చీకట్లో నీ మొహం సరిగ్గా కనిపించి ఉండదు.
2: అదేం కాదు,
3: మరి
2: నా పర్సనాలిటీకి ముచ్చటపడి మొన్న ఈ మధ్యన జ్యోతి ఏముందో తెలుసా?
3: జ్యోత? అదెవరు?

0: తలమోసందే ఉంటుంది.
1: కాదు కాదు,
2: జ్యోతి అంటే కంట్రాక్టర్ కనకయ్య వాళ్ళ అమ్మాయి, మా కాలేజీ బ్యూటీ. వాళ్ళకి 3 కార్లున్నాయి.
0: అది సంగతి, అలా చెప్పు. 3 కార్లున్నాయంటే కనీసం ఒక్కడైనా డ్రైవర్ కావాలి కదరా. మంచి డ్రైవర్ కోసం ఎదుగుతుందేమో నువ్వు తారసపడ్డావు.
2: నీకు అలాగే ఉంటుంది. జ్యోతి నాతో ఏముందో తెలుసా?
0: ఏముందిరా
2: దీపక్? నువ్వంటే నాకెంతో ఇష్టం. నీతో పదే పదే మాట్లాడాలనుంటుంది. నీతో మాట్లాడుతూ ఉంటే అసలు కాలమే తెలియదు అంటూ సిగ్గుతో మెలికిలు తిరిగిపోయింది.
0: మరి నువ్వేమిటన్నావు?
2: అలా ఆడపిల్ల పొగిడింది కదా అని వెంటనే మెత్తబడిపోయానుకో, అలుసైపోతాం. అందుకని
0: ఏం చేసావేంట్రా?
2: ఓ చిరునవ్వు నవ్వేసి థ్యాంక్ యూ సో మచ్ అని తల ఊపేసి తలదించుకుని వచ్చేసాను.
0: ఈ మాయబుద్ధులు మాత్రం బాగానే పట్టుబడ్డారా నీకు? అయినా ఈ కాలేజీకి వచ్చే ఆడపిల్లలకి అవేం బుద్ధులరా? హాయిగా చదువుకుని తర్వాత పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళకి కాపురాలు చేసుకోవాలి. గాని కనిపించిన ప్రతి తలమాసిన వేధవుతోను అబ్బా మీరెంత బాగా మాట్లాడతారండి, అబ్బా మీరెంత బాగా తలదూకుంటారండి, రియల్లీ మీరు భలే తుమ్ముతారండి, మీరు తుమ్మితే తుమ్మురనాదంలా ఉంటుందండి అంటూ ఈ పనికి మాలిన కబుర్లేమిటిరా.
2: తాతయ్య మీ రోజులేమిటి? ఇది ఇంటర్నెట్ యుగం, ఇంటర్నెట్ లోనే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అల్ట్రా మోడర్న్ డ్రెస్ ఆ సంగతి మర్చిపోకు. ఆడవాళ్ళైతే మాత్రం వాళ్ళు వీసు వాళ్ళకుండవా? వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయకూడదా? జ్యోతికి నా ఎక్స్ప్రెషన్స్ నచ్చేసి ఉంటాయి, అందుకని ఫ్రాంక్గా చెప్పేసింది.
0: అదేం కాదురా.
2: మరి
0: మీ నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో నెలకో 40,000 సంపాదిస్తున్నాడని ఆ అమ్మాయి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఒక్కడవే కొడుకుని ఎవరో చెప్పి ఉంటారు. నీకు వల విసురుతోంది.
2: వల విసరడానికి నేను చేపనా?
0: ఆ పిల్ల అలాగే అపోహ పడుతోందిరా. నువ్వో గోల్డ్ ఫిష్ అని రోజుకు అద్దె టాక్సీలో వచ్చి హలో అనో హాయ్ అనో పలకరించగానే నువ్వు ఐస్ అయిపోతున్నట్లున్నావు. చూడు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. మీ నాన్నకి సంగతిగా తెలిస్తే నిన్ను గ్రైండర్లో వేసేస్తాడు.
2: నువ్వేం బెంగ పెట్టుకోకు. జాగ్రత్త, ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. ఇలాంటి జ్యోతుల్ని 10 మందిని నా చుట్టూ తిప్పుకుంటాను.
0: మా నాన్న బుద్ధులన్నీ 2 తరాల తర్వాత నీకు వచ్చేరా. జీన్స్ ప్రభావం అంటారు ఇదే కాబోలు.
2: అందుకేగా దీపాంకుర శాస్త్రి అనే మా ముత్తాత పేరు కట్ చేసి నాజుగ్గా దీపక్ అని పేరు పెట్టారు మా నాన్న.
0: పేరు పెట్టినందుకు దివ్యంగా ఆయన పేరు నిలబెడుతున్నావు అన్నమాట. అది సరేగాను రే, అసలు టాపిక్ నుంచి నన్ను తప్పించి బోల్తా కొట్టించగ్గాని ఎందుకు రా తుళ్ళిపడ్డావు?
2: తుళ్ళిపడ్డానా? నేనా? ఎప్పుడు? నీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా ఇంతసేపు.
0: ఒరే నేనేమైనా దీపం సమ్మె చుట్టూ ఎగురుతూ చెక్కబదిన చేసేవాళ్ళలా కనిపిస్తున్నానేమిట్రా నీ కంటికి? లేకపోతే చెవిలో గన్నేరు పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా?
2: తాతయ్య నువ్వు చెవిలో పువ్వు పెట్టుకున్నావని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత పనికి మాలిన వెదవలు ఎవరూ ఉండరు.
0: ఆ సంగతి అర్థమైంది కదా.
2: ఆహా దివ్యంగా.
0: మరైతే టాపిక్ మార్చక అసలు సంగతి చెప్పు.
2: తాతయ్య నువ్వు హఠాత్తుగా భుజం మీద చేయి వేసేసరికి కాస్త బెదిరిపోయాను అంతే.
0: బెదిరిపోయిన సంగతి వాస్తవమే కదా.
2: ఆహా అక్షరాలా నిజం.
0: ఒరే ఏ మనిషి అయినా ఇప్పుడు బెదిరిపోతాడ్రా చెప్పు.
2: నాకు తెలియదు, నువ్వే చెప్పు.
0: ఏదైనా దొంగ పని చేస్తూ ఎవరైనా చూశారనే భావన కలిగినప్పుడు బెదిరిపోతాడు. నేను వచ్చేసరికి నువ్వు చేస్తున్న ఆ దొంగ పని ఏమిటో చెప్పు.
2: అబ్బే 500 రూపాయల నోటు కోసం వెతుకుతున్నాను.
0: ఏమిటి 500 రూపాయల నోటు కోసం వెతుకుతున్నావా?
2: అవును.
0: ఎప్పుడు పారేసుకున్నావు?
2: అబ్బే పారేసుకోలేదు.
0: మరి
2: దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను.
0: ఆహా మా నాయనే మా బాబే దొరుకుతుందేమో అని వెతుకుతున్నావా?
2: అవును తాతయ్య నిజంగానే.
0: 500 రూపాయల నోటు అదేమైనా తేగ అనుకున్నావా? బురదలో తాటి టెంకలు పాతేస్తే చుట్టూ ఊరిపోయినట్లు మురిచిపోవటానికి, లేకపోతే ఈ డ్రాయింగ్ రూమ్ కరెన్సీ ముద్రణాలయంలోని మిషన్ రూమ్ అనుకున్నావా? 500 రూపాయల నోట్లు చిత్తు కాగితాల గాలికి ఎగురుతూడటానికి
2: వెతకటంలో తప్పే ఉంది.
0: అబ్బే వెతకటంలో తప్పే ఉంది. ఉండు నీ జేబు వెతకని. నువ్వు చెప్పింది నిజమేంటి రోయ్, వెతికితే 500 రూపాయల నోటు టపీవన్ దొరికిందిరా. పేష్ ఒరే నగ్న సత్యం చెప్పి నా కళ్ళు తెరిపించావురా మనవడా.
2: అమ్మో అమ్మో అమ్మో అది లాగేసావా? అది నా డబ్బు, నాకిచ్చే నాకిచ్చే.
0: ఈ డబ్బా ఇది? ఇలా నువ్వు కాంట్రాక్ట్లు చేస్తున్నావా, కలెక్టర్ గిరి వెలబడుతున్నావా? నీ డబ్బేమిటి రోయ్ కొత్తగా మాట్లాడుతున్నావు.
2: అది కాదు తాత.
0: ఏది కాదురా. రే చూడు ఇది నేను సెట్ చేసిన 500 నోటు, డైరీకి దాచాను, నువ్వు లాగించేసావు. ఇంకో నిమిషం నేను రావడం లేటే ఉంటే దీని రెక్కలో చెగిరిపోను. సరైన టైంలో రాబట్టి సరిపోయింది.
2: తాతయ్య తాతయ్య ప్లీజ్ 500 నాకు ఇచ్చే తాతయ్య.
0: ఇవ్వనగాక ఇవ్వన.
2: ఇచ్చే తాతయ్య ప్లీజ్ అంటున్నాను కదా.
0: ప్లీజ్ మనవడా ఇవ్వనంటున్నాను కదా.
2: 500 ఉంటే

0: ఓయ్, అఖిల భారత నదుల అనుసంధాన పథకమా లేకపోతే తెలుగు గంగ పథకమా? ఏమిట్రా ఆ పథకం?
1: అదేం కావు, ఓ బ్రహ్మాండమైన మనీ సర్క్యులేషన్ స్కీమ్.
0: మనీ రొటేషన్ స్కీమా?
1: మనీ రొటేషన్ కాదు, మనీ సర్క్యులేషన్ స్కీమ్.
0: అదేలేరా, అబ్బాయి పేరే ముసలమ్మ. రొటేషన్ అయినా సర్క్యులేషన్ అయినా ఒకటే. మన చేతిలో ఉండవలసిన డబ్బు మరొకటి చేతిలో ఆడుతూ ఉంటుందన్నమాట, అంతే కదా?
1: నేను చెప్పేది సీరియస్ గా వింటాతయ్యా. మా కాలేజీ హాస్టల్లో అప్పుడే అనేక మంది చేరారు. ఇది అలాటప్పా స్కీమ్ కాదు, ఇంటర్నెట్ లో ఉంది. స్టేట్స్ లో హెడ్ ఆఫీస్, ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్, ఒక పెద్ద కంపెనీ రన్ చేస్తుంది దీన్ని. అంతా నెట్ లోనే ట్రాన్సాక్షన్స్, అంతా పక్క. అందుకే మన క్రెడిట్ కార్డు మీదే పేమెంట్లు.
0: ఏమిటోరా, ఇంటర్నెట్ అంటావు, క్రెడిట్ కార్డులు అంటావు, నాకంతా ఏదో అయోమయంగా ఉందిరా.
1: నా కార్డులో నేను తీయగలిగిన డబ్బు 2000 ఉంది. ఈ 500 అకౌంట్ లో పడేస్తే మొత్తం 2500 అవుతుందా?
0: అవుతుంది.
1: అంటే నాకు నా కార్డు మీద 2500 ఎవరికైనా పే చేయగల అర్హత వస్తుంది, ఒప్పుకుంటావా?
0: నిరభ్యంతరంగా.
1: నేను నా క్రెడిట్ కార్డు ద్వారా ఆ 2500 పే చేసి స్కీమ్ లో చేరుతాను. వాళ్ళు వెంటనే మెయిల్లో ఐడికి ఓ అప్లికేషన్ పంపిస్తారు. దాన్ని నింపేసి వెంటనే మెయిల్లో వాళ్ళకి పంపిస్తాను. దానిలో నన్ను ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి నెంబరు రాస్తాను. అంటే నా ఫ్రెండ్ అన్నమాట, అతని ద్వారానే నేను చేరుతున్నట్టు లెక్క. కంపెనీ వాళ్ళు నాకు 5 ఫారాలు అంటే 5 టికెట్లు పంపిస్తారు. వారంలోనే నా అకౌంట్ లోకి నా 2500 తిరిగి వచ్చేస్తుంది. అంటే నా డబ్బు నా దగ్గరే ఉంది కదా.
0: అవును.
1: నేను నా 5 టికెట్లు 5గురికి తలా 2500 చొప్పున అమ్మి వాళ్ళని నా మెయిల్ ఐడి ద్వారా మెంబర్లుగా చేర్పిస్తాను. 5గురికి మొత్తం 12500 వారికి చేరగానే అందులో 10వ వంతు అంటే 1250 నాకు వస్తుంది. అక్కడ నుండి మనీ ఫ్లో ఆరంభమవుతుంది. ఆ 5గురు మరో 25 మందికి, ఆ 25 మంది మరో 125 మందికి ఇలా అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రతి 5 మందికి 1250 చొప్పున నా అకౌంట్ లో పడిపోతూ ఉంటుంది. డబ్బే డబ్బు.
0: ఇదంతా జరిగేది అంటావా?
1: ఇదే ఆషామాషి కాదు, ఇంటర్నెట్ లో జరిగేది. క్రెడిట్ కార్డుల మీద ఇస్తాం, అకౌంట్లకు డబ్బులు వచ్చి పడిపోతాయి. అంతా పేపర్లెస్. డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటేనే మనం బ్యాంక్ వెళ్ళి కాగితాలు తీయాలి, అంటే అఫ్ కోర్స్ నోట్లు అన్నమాట.
0: ఇంతవరకు ఎవరికైనా అలా వచ్చి పడ్డ దాఖలాలు ఉన్నాయా?
1: ఎందుకు లేరు? మా హాస్టల్లో మొదట్లో చేరిన వాళ్ళందరూ 1000 గడించారు. నా ఫ్రెండ్ కిరణ్ కి అప్పుడే 9500 వచ్చిందట.
0: నువ్వు చెప్పేదంతా నిజమేనట్రా?
1: నీ మీద ఒట్టు తాతయ్య, నిజమే.
0: అప్పనంగా డబ్బు ఎలా వచ్చేస్తుందో నాకేం అర్థం కావటం లేదురా.
1: ఇందులో అప్పనంగా వచ్చి పడేది ఏమీ లేదు, అంతా మ్యాథ్స్. కొత్త వాళ్ళు కడుతూ ఉంటే పాత వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారు. అయితే మనం టికెట్లు ఏ 5గురికి అమ్ముతామో ఆ 5గురు మళ్ళీ 5 5లు 25 మందికి అమ్మేలా మనం చూసుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ లింక్ కంటిన్యూ అవుతూ ఉంటే మన కమిషన్ రెగ్యులర్ గా వచ్చేస్తుంటుంది.
0: ఒరే, ఇందులో ఏమైనా ఆల్జీబ్రా ఉంది ఏమిట్రా?
1: ఏమీ లేదు, సింపుల్ మ్యాథ్స్, సింపుల్ క్యాలిక్యులేషన్స్, అంతే.
0: ఆహా, అంతేనా? గుండె గాభరా అనిపిస్తే ఆల్జీబ్రా ఉందేమో అనుకున్నానరా. ఒరే, ఇది ఏదో బాగానే ఉందిరా మనవడా. మా నాన్న బుర్ర కూడా నీకు కొంత వచ్చినట్లుందిరా.
1: ఓహో, అయితే మా ముత్తాత కూడా నాలాగే ఇంటెలిజెంట్ అన్నమాట.
0: రివర్స్ గేర్ లో వెళ్ళకురా అబ్బే, మా నాన్నలాగే నువ్వు ఇంటెలిజెంట్ అను, ఒప్పుకుంటా.
1: పోని నువ్వు చెప్పినట్టే, ఆవ పేరే ముసలమ్మ. ఇంతకీ మన పథకం ఎలా ఉంది? కష్టపడకుండా 1000 వచ్చి పడతాయి. ఇదిగో అప్లికేషన్, హార్డ్ కాపీ.
0: బాగానే ఉందిరా, కానీ ఇంటర్నెట్ అంటున్నావు, క్రెడిట్ కార్డులు అంటున్నావు, మరి
1: అవేమీ లేకుండా హార్డ్ కాపీతో కూడా చేసుకోవచ్చు.
0: అయితే నాకు ఫారం పట్టారా మనవడా, కానీ ఈ గోలంతా నేను పడగలనా అని.
1: నీకెందుకు తాతయ్య, అంతా నేను చూసుకుంటాను. ఆ 5 టికెట్లలో మొదటి నెంబర్ టికెట్ నీకే.
0: ఇదిగో రబ్బి, 500 తీసుకో.
1: థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. మొత్తం డబ్బులు కట్టేసి మా ఫ్రెండ్ ద్వారా టికెట్లు తెచ్చేస్తాను. వాడింట్లో ఇంటర్నెట్ కూడా ఉంది. నీ టికెట్ కి 2500 జాగ్రత్త చేసి ఉంచు. తాతయ్య, మరో రిక్వెస్ట్.
0: ఏమిట్రా?
1: నాన్నని ఎంత బతిమాలినా మన ఇంట్లో కంప్యూటర్ కి నెట్ కనెక్షన్ పెట్టించడం లేదు తాతయ్య. ఇంట్లో నెట్ ఉంటే నేను ఇలా బయట ఇళ్ళగా దేవరించనక్కర్లేదు. నువ్వు మెంబర్ అయిపోతావు గనక నీకు నేర్పించేస్తాను. డబ్బే డబ్బు. ఇంకా ఇలాంటి స్కీములు రోజు కొత్తవి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి.
0: నువ్వే అడగొచ్చు కదరా, డిగ్రీ చదువుకున్న కుర్రాడివి.
1: అప్పుడే అడగడం అయిపోయింది.
0: ఏమన్నాడు?
1: నువ్వు చదివే డిగ్రీ చదువుకి నెట్ కూడానా? కొంటున్న టెక్స్ట్ బుక్స్ దండగా అంటూ విరుచుకు పడ్డాడు.
0: మరోసారి ట్రై చేయరా?
1: అమ్మో, గ్రైండర్ లో పడేసి రుబ్బేస్తాడు.
0: సరే, వీళ్ళు చూసుకొని చెప్తానులే, నువ్వు వెళ్ళిరా.
1: థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: ఐదుగురు కడితే మనకి 1250, 50 మంది కడితే మనకి 6250, తర్వాత స్టేజ్లో 150 మంది కడితే మనకి 31250, నెక్స్ట్ స్టేజ్లో 650 మంది కడితే మనకి 781250. అమ్మో అమ్మో అమ్మో, అప్పుడే అప్పుడే లక్షల మీదకి వచ్చేసావు. వైకుంఠపాలిలో నిచ్చెన ఎక్కినట్లు ఉంది. భేష్ భేష్ రా మనవడా.
1: ఏమిటి మామయ్య గారు, చకచకా లెక్కలు కట్టేస్తున్నారు, భేష్ అంటున్నారు, లక్షలు అంటున్నారు.
0: 600 × 5 అంటే
1: అబ్బబ్బా మామయ్య, మిమ్మల్నే, ఏమిటి లెక్కలన్నీ?
0: సులువుగా లక్షలార్జించే మార్గం ఒకటి కనబడిందమ్మా, అది సంగతే.
1: అమ్మో లక్షలే, ఏమిటండి వ్యాపారమా?
0: వ్యాపారమా? తెలివితేటలు లేని వాళ్ళకి వ్యాపారం అమ్మా, మనకు కాదు.
1: మరి ఏమిటి మావయ్య?
0: ఇంటి దగ్గర నుంచి కదలకుండా ఇంటర్నెట్ లో డబ్బులు ఆర్జించే సులువైన మార్గం.
1: మనకి ఇంటర్నెట్ లేదుగా.
0: నెట్ లేకపోతే ఏమమ్మా, కంప్యూటర్ ఉంది కదా. ఇంటర్నెట్ ఏజెన్సీకి ఫోన్ చేసి వాళ్ళ ముఖాన్ని 2000 పారేస్తే సంవత్సరం అంతా ఫ్రీగా ఇస్తారు. నెట్ ఉంటే మన పనులు అయిపోతాయి. కుర్రాడు నెట్లోకి వెళ్ళి వాటి టెక్స్ట్ బుక్స్ లో లేని కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంటాడు. మా అబ్బాయితో నెట్ పెట్టించమని చెప్పు అమ్మా.
1: అలాగే అలాగే, సరే కాని ఎలా డబ్బులు ఆర్జించాలో నాకు చెప్పండి మావయ్య.
0: భలే దానివేనమ్మా, ఎందుకు చెప్పను, నువ్వే నా మొదటి కస్టమర్వే. నా టికెట్ లో మొదటిది నీకేనమ్మా, 2500 రెడీగా ఉంచుకో.
1: అమ్మో 2500?
0: మరి లక్ష ఊరికే వస్తాయా? నీ డబ్బు నీకు వారం రోజులు వచ్చేస్తుందమ్మా. అక్కడ నుండి డబ్బే డబ్బు డబ్బే డబ్బు, వద్దంటే డబ్బు.
1: అదేంటో ఎలా చేయాలో వివరంగా చెప్పండి మావయ్య.
0: ఫారాలు రాని అమ్మా, అంతా వివరిస్తాను. అది సరేగానమ్మా, నీ చేతిలో ఆ గళ్ళ కాగితం ఏమిటి?
1: 500 డిజిటల్ కెమెరా, 5000 ఖరీదు చేసే కెమెరా, 500.
0: ఆహా, అది నీకంట కూడా పడిందన్నమాట. ఇదిగో చూడు, పుస్తకంలో నేను కట్ చేశాను.
1: ఈ గళ్లలో అంకెలు నిలువుగా కూడినా అడ్డంగా కూడినా 45 రావాలి మొత్తం.

0: గళ్ళు నింపి 500 MBOS చేస్తే మనకి డిజిటల్ కెమెరా వచ్చేస్తుందట.
1: అందుకేనమ్మా అంత వివరంగా చెప్తాను, నువ్వేం బెంగపడకు, చూడమ్మా ఇల్లు జాగ్రత్త.
0: అలాగే మావయ్య.
2: ఇవ్వను ఇవ్వనుగాక ఇవ్వను. ఎందుకు ఇయ్యాలి?

0: 45 వచ్చేలా అంకుల్ నింపితే చాలు.
1: పోతుంది
0: అది పూర్తి చేసి 500 పంపించేస్తే 5,000 రూపాయలు ఖరీదు చేస్తే డిజిటల్ కెమెరా మేడ్ ఇన్ జపాన్ మన చేతిలో ఉంటుంది.

0: అంత డబ్బు పోసుకున్నాక వాడక చస్తానా? నువ్వేం చేసావు? ఏ మీద నల్లిని పెట్టి పారిపోకుండా నన్ను పట్టుకోమన్నావు. బీదమతో నల్లిని కొట్టబోయి కంగారులో నా బొట్ట మీద చితకొట్టించావు. గోరు ఊడిపోయి డాక్టర్కి మందులకి 350 రూపాయలు ఖర్చు అయింది నాకు.
1: మీరన్నిటికీ ఇలాగే లెక్కలు కడతారు. ఏదో సరదా పడి కొన్నాను.
0: ఊరి సరదా సంతకెళ్ళా? అదేం సరదా? అదే బోలంత డబ్బు గుమరించి.
1: అబ్బబ్బా పోనీలేండి, ఈ గోలంతా ఎందుకు గాని? 100 రూపాయలకే బ్రహ్మాండమైన ప్యూర్ ఉలెన్ రగ్గు వచ్చే మార్గం చెప్పనా?
0: అమ్మో, మళ్ళీ అదేమిటి?
1: అసలు సుసలైన ఉలెన్ రగ్గు కేవలం 100 రూపాయలకే. ఆలసించిన ఆశాభంగం, నేడే త్వరపడండి. ట్రింగ్ ట్రింగ్.
0: సోదాపి సంగతి చెప్పు.
1: హర్యానాలో పూనం ఢామ్ భడవ అనే కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇదిగో చూడండి, 100 రూపాయలు పంపిస్తే 6 టికెట్లు పంపిస్తారు. ఆ 6 ఒక్కోటి 100 రూపాయలు చొప్పున 6 అమ్మేసి ఆ డబ్బు 600 వాడికి ఎంఓ చేయాలి. ఆ ఎంఓ అందగానే మనకు రగ్గు పార్సల్ వచ్చేస్తుంది. మనం అమ్మిన టికెట్ వాళ్ళు కూడా అలాగే పంపించుకుంటారు. మనం కట్టిన 100 రూపాయలే అంతే.
0: మరి నువ్వు ఎంఓ చేసిన 600 సంగతి ఏమిటి?
1: అది మన డబ్బు కాదు కదండి, టికెట్లు అమ్ముతాం. మళ్ళీ ఆ టికెట్లు వాళ్ళు అందరూ తల 6 అమ్ముకుంటే వాళ్ళకే రగ్గులు వస్తాయి కదా.
0: అంటే నువ్వు మోసపోవడమే కాకుండా ఇంకో 6 నీ రొంపులోకి దుంపుతున్నావు అనమాట. నువ్వు కట్టే 100 కాకుండా మరో 600 కలిపి మొత్తం 700 ఒక రగ్గు వస్తుందా? ఇదిగో దాని అసలు ఖరీదు ఎంత ఉంటుందో దేవుడికే తెలియాలి.
1: అబ్బబ్బా మీరేది నమ్మరు బాబు.
0: నమ్మడం నమ్మకపోవడం కాదు సుందరి, ప్రతిదాన్ని తార్కికంగా ఆలోచించాలి. సొంత లాభం లేకుండా ఎవరు ఏ వస్తువుని మార్కెట్ చేయరు. నాణ్యమైన వస్తువుని పొందాలంటే ఈ డొంక తిరుగుడు మార్గాలు వెతుక్కోడు మానేయాలి.
2: అమ్మా సుందరి, సుందరి.
1: ఏంటి మావయ్యా?
2: ఏంటి వచ్చానో చూడమ్మా.
1: ఏమిటి మావయ్య గారు?
2: హెయిర్ ఆయిల్ సీసాలు. వనమూలికలతో తయారైన సుప్రసిద్ధ తైలం, అద్భుత పరిమళం. ఆముదం కంటే జిడ్డుగా ఉంటుంది. రాసుకుంటే తల మీద వెంట్రుకలు రెల్లుగడ్డిలో పెరిగిపోతాయట, తెల్ల వెంట్రుకలు నల్లబడిపోతాయట.
0: ఆహా, ఎవరు చెప్పారు నాన్నగారు?
2: షాపు వాడు. వాడు మన ఫ్రెండే.
0: అవునులేండి, ఈ ఊళ్ళో మీకు ఫ్రెండ్ కాని వాళ్ళు ఎవరు? అవును, ఏకంగా 3 బాటిల్స్ ఒకేసారి కొనేసారు ఎందుకు? ఒకటి వాడి నచ్చితే ఇంకోటి కొనుక్కోవచ్చుగా.
1: పర్వాలేదండి, మహా అయితే 3 నెలలు వస్తాయి. అయినా మామగారు ఒకేసారి 3 బాటిల్స్ కొన్నారంటే అందులో అద్భుతమైన రిడక్షన్ ఏదో ఉంటుంది. ఏం మామగారు?
2: నువ్వు కొంతవరకు దగ్గరకు వచ్చావమ్మా నీ ఆలోచనలో. మా వాడైతే బారుడు దూరం ఉండిపోయాడు.
0: సరే గాని ఎంతైందన్నా, 3 సీసాలు ఒకేసారి కొనేసావెందుకు?
2: ఒరే అబ్బాయి, నీ వెర్రి గాని నేను కొంటానట్రా.
0: మరి ఎత్తుకొచ్చావా?
1: చిచ్చి ఊరుకోండి, ఏమిటో మాటలు.
2: వాడు నా మీద జోకులు వేస్తున్నాడమ్మా. రే ఫ్రీగా వచ్చారు అబ్బాయి.
0: ఫ్రీగా వచ్చాయా? నేను చచ్చిన నమ్మను. ఎవడైనా 1 సీసా కాంప్లిమెంటరీగా ఇస్తాడు గాని 3 సీసాలు ఫ్రీగా ఎవడిస్తాడు?
1: మావయ్య గారు ఏదో స్కీమ్ లో చేరుంటారు.
2: కరెక్ట్ కరెక్ట్ అమ్మా సుందరి, ఇది అలాంటిదే.
0: మళ్ళీ దేనికి డబ్బులు కట్టేశావు నాన్న? చిచ్చి కొంపకొస్తే చాలు, స్కీములు స్కీములు అన్న బుర్ర తినేస్తున్నారు మీ ముగ్గురు.
2: ఒక వాచి కొంటే 3 హెయిర్ ఆయిల్ సీసాలు ఫ్రీ, సరుకు ఉన్నంత వరకే.
0: అందుకని వాచి కొనేసావా?
2: ఆ దీపక్ గారికి ఎలాగూ వాచి లేదు కదా, కాలేజీకి వెళ్తున్నాడు పాపం, వాడికి ఇచ్చేస్తాం. హెయిర్ ఆయిల్స్ మనం అందరం వాడుకుందాం.
1: అవునవును. అమ్మో మావయ్య గారు భలే కనిపెడతారు ఇలాంటివన్నీ.
0: వాచి ఎంత కొన్నావు నాన్న?
2: ఇదిగోరా 500 కారు చౌక.
0: ఈ ఎలక్ట్రానిక్ వాచి 500? మా ఆఫీస్ గేడ్ గారు 4 రోజుల క్రితం 75 రూపాయలకి అమ్మాడు. వాడు ఇద్దరు కొన్నారు, అందులో ఒకటి అప్పుడే అయిపోయింది కూడా. నువ్వేమో హెయిర్ ఆయిల్స్ ఫ్రీ కదా అని ఈ చెత్త వాచి 75 రూపాయలు వాచిని 500 కొనుక్కొచ్చావు. చిచ్చిచ్చి ఈ కొంప ఇంకా బాగుపడదు.
2: చిరుపురలు ఆడకురా, ఏదో సరదాపడి కొన్నాను.
0: అడ్డవని హెయిర్ ఆయిల్స్ రాసేసుకుంటే ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. జాగ్రత్త.
1: అది ఓ రకంగా మంచిదే.
0: ఏమిటి వెంట్రుకలు ఊడిపోవడమే? అంటే బోరుగుల్తో తిరుగుదాం అనుకున్నావా?
1: ఆహా అది కాదండి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళు, మనల్ని ఏమీ చేయలేరు.
2: అంతేకాదురా అబ్బాయి, మన పిలక వాడి చేతిలో ఉంటుంది అని భయం ఉండదు.
0: చాలా బాగుంది నాన్న, మీ ఇద్దరు చాలా బాగా తయారవుతున్నారు.
3: హాయ్ డాడీ.
0: ఎరా ఊరిలో తిరుగుళ్ళు అయిపోయా?
3: నువ్వు ఎప్పుడు అలాగే అంటుంటావు.
0: చదువు మానేసి ఎక్కడ తిరుగుతున్నావు?
3: నోట్స్ రాసుకుందామని హాస్టల్లో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను.
0: ఓహో, నోట్స్ అంటే నీ చేతిలో ఉన్న ఈ పేపరేనా?
3: అది కాదు డాడీ, అది కాదు.
0: మరి ఇదేమిటిది?
3: అది అది వేరే కాగితం.
0: చూడండి.
3: వద్దు వద్దు వద్దు డాడీ, వద్దు వద్దు వద్దు.
0: చూస్తాను నేను చూస్తాను. లక్కీ మనీ సర్క్యులేషన్ స్కీమ్, ఏడాదిలో లక్షాధికారులు అయిపోతారు. నేడే 2500 కట్టి సభ్యత్వం పొందండి. గత ఏడాదిలో చేరిన వాళ్ళు 630 మంది అప్పుడే లక్షాధికారులు అయిపోయారు. 1250 మంది 50,000 పైగా సంపాదించేశారు. రండి, చేరండి, చేర్పించండి. ఏంట్రా ఇది?
1: అబ్బా ఆరు వందల

0: 30 మంది లక్షాధికారులే. ఒక్క ఏడాదిలో 2500 మంది ₹100,000. మావయ్య గారు చెప్తూ ఉంటే నమ్మలేకపోయాను. అయితే నిజమేనన్నమాట.
1: అరే దీపు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నారా? ఈ స్కీమ్లు ఏంట్రా రే, ఆ 2500 కట్టేశావా?
2: అబే అది కాదు నాన్న, ఆ స్కీము మా ఫ్రెండ్
3: వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొడుతూ ఉంటే వీడు ముచ్చట పడ్డాడు రా. అలాంటి మంచి కావరా అని చెప్తే విన్నాడు కాదు.
1: నువ్వున్నా
2: మా ఫ్రెండ్స్ బలవంతం చేశారు, కట్టేశాను.
1: ఏంటి మొత్తం 2500 కట్టేశావా?
2: అవును.
1: అంత డబ్బు ఎక్కడదరా నీకు?
2: నువ్వు పాకెట్ మనీ ఇస్తున్నది దాచుకున్నాను.
1: ఏంటి బాబు, పాకెట్ మనీ దాచుకున్నావా? ఎవరి పాకెట్ లో దాచావు చెప్పు. నా పాకెట్ లోనా, తాతయ్య పాకెట్ లోనా, లేకపోతే బీరువాలోని మీ అమ్మ చీర మడతల్లోనా? ఎక్కడ దాచవరా, లేకపోతే ఎక్కడ దోచవు చెప్పు.
0: అబ్బబ్బా ఏమిటా మాటలు, వాడు అలాంటి వాడు కాదు.
1: చెప్పు నిన్నమే, ఎక్కడ నీకు 2500?
2: నా దగ్గర 2000 కూడబెట్టాను, తాతయ్య మరో 500 ఇచ్చాడు.
1: అంటే నాన్న ఇందులో నీ ప్రోత్సాహం కూడా ఉందన్నమాట.
3: ప్రోత్సాహం కుర్రాడు ఏదో సరదా పడ్డాడు, ఇచ్చాను అంతే.
1: దేని సరదా పడ్డాడు? ఇలాంటి అడ్డమైన దోపిడీ స్కీమ్లో చేరడానిక? నాన్న నువ్వు పెద్దవాడు వేయండి, ఇలాంటివి మంచివి కావని హెచ్చరించడం పోయింది, ప్రోత్సహించి డబ్బులు ఇస్తావా? ఎరా దీపు, ఈ టికెట్లు ఒక్కొక్కటి 2500 చొప్పున నీ దగ్గర ఎవరు కొంటారు?
2: మా ఫ్రెండ్స్ కొంటానన్నారు, తాతయ్య ఒకటి కొంటాను.
3: నీ మొహమ్మండ, ప్రతిదానికి తాతయ్య తాతయ్య అంటే నన్ను ఎందుకు లాగుతావు? ఏదో నువ్వేదో సరదా పడ్డావని పోనీలో కొంటాను అన్నాను అంతే.
1: ఆహా, అయితే నాన్న నీ టికెట్లు 5 ఎలా అమ్మాలనుకుంటున్నావు? సెంట్రల్లో నిలబడి అమ్మేస్తావా?
3: సెంట్రల్లో నిలబడి అమ్మాల్సిన కర్మ నాకేం పట్టిందిరా?
1: సుందరవాడు
3: కావాలండి.
1: ఓహో,
3: ఆ మిగిలిన 4 మా వింటేజ్ క్లబ్ మెంబర్కి అమ్మ అంటగట్టేస్తాను.
1: సభాష్ సుందరి, అయితే నువ్వు ఉన్నావు అనమాట ఈ ర్యాకెట్ లో.
0: రాకెట్ స్పుత్నిక్ ఉంటారేమిటండి, ఏడాదిలో 100,000 రూపాయలు, అక్షరాల 100,000.
1: చెప్పు బుద్ధి లేకపోతే సరే, మీ ముగ్గురు ఒకరి టికెట్ లో ఒకరికి అంటగట్టేసుకుంటున్నారు. 2500 చొప్పున మొత్తం 7500 కట్టేస్తారా? ఆ మొత్తం ఎక్కడిది? ఇంట్లోది. ఎవరు తెచ్చింది? నేను తెచ్చింది, నా కష్టార్జితం. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కష్టపడి సంపాదిస్తున్న నెల జీతం అది.
0: లాభాలు వస్తుంది మనకే కదండి.
2: మా ఫ్రెండ్స్ కి చాలా మందికి అప్పుడు డబ్బులు వచ్చేస్తున్నాయి నాన్న.
3: నా యాతనంతా ఎవరి కోసం రా అబ్బాయి? ఏదో చెన్నీళ్లకు వేణీళ్ళలో తోడుగా ఉంటుందని కాని నా లాభం అంతా ఇందుకే కదరా.
1: లాభాలు వచ్చేస్తాయా? ఏం కష్టపడడం లాభాలు తీసుకుంటారు నాన్న?
2: కష్టం కాదా? ఎంతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే గాని మరో 5 మెంబర్లు చేర్పించడం కష్టం కాదా? ఈ పని నువ్వు అనుకున్నంత సులభం కాదు నాన్న.
1: నోరు ముయ్యిరా, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో దేశానికి సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చేయరా. ఓ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చెయ్యి, లేకపోతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి ఉపన్యాసాలి, రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించు. లేకపోతే
2: నువ్వు చెప్పినవన్నీ ప్రభుత్వం చేయాల్సినవి, మనమేం చేస్తాం?
1: ప్రభుత్వం అంటే ఎవర్రా? నువ్వు నేను అమ్మ తాతయ్య మనందరం ప్రభుత్వంలో భాగం కాదు? అన్ని ప్రభుత్వం చేసుకోవాలంటే ఎలా? నువ్వు యువకుడు కాదు? బాధ్యత కష్టించి పనిచే సంపాదించడానికి ప్రయత్నించవా? అలా ప్రయత్నించుకున్నా ఈ పెడదారులు ఏమిటిరా? ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, కష్టపడి ఆర్జించకుండా తిన్న రూపాయి మనకు వంట పట్టదు, అత్యాశ పనికిరాదు, అది అనర్థానికి దారితీస్తుంది. ఇవాళ నుంచి ఇలాంటి వాటిలో మీరు ఎవరైనా పాలు పంచుకున్నారో నాకు తెలిసిందా? నా అసలు స్వరూపం చూస్తారు జాగ్రత్త. ఆ పైన మీ ఇష్టం. చూడండి, జీవితం అంటే కొంపలు ఆర్పేయడం కాదు, మీకు మనసుంటే వీలు చేసుకుని ఓ దీపాన్ని వెలిగించండి.
4: మీరింతవరకు ఒక దీపం వెలిగించు నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, ఇందలి పాత్రలు పాత్రధారులు సుబ్బారావు, శ్రీ కెవిఎండి ప్రసాద్, సుందరి శ్రీమతి ఎం హేమ, దీపక్ శ్రీ పి చంద్రశేఖర్, రంగనాథం ఎన్ పట్టాభిరామారావు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఉయ్యాలా జంపాలా, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట.

0: పన్నంటి సంసారం ఈ చిత్రానికి భానుమతి పాడిన పాట విన్నారు. ఇప్పుడు సోగ్గాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.
1: ఏడు కొండల వాడ వెంకటేశరయో ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను

మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లగాయి హృదయమంత పాకుతుంది హుషారైన హాయి కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి తొలినాడే

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

మల్లెపువ్వు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి రామకృష్ణ పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఆలాపన, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.